ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ సోమవారం శుభోదయం. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:05:26. అర్చన క్షేత్ర దర్శనితో కూడిన భక్తి గీతాల కార్యక్రమం.

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మనం కొత్తగా ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయాణం మొదలుపెట్టినా, పూజలైనా మన మనసులో మొదట మెదిలే రూపం ఆ బొజ్జగణపయ్యది. ఆయన అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైనా సులువుగా అయిపోతుంది. అలాంటి ప్రథమ పూజితుడు, కోరిన కోరికలు తీర్చే భక్త వరదాయకుడు ఆ స్వామి. ఇవాల్టి మన అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో కర్ణాటకలోని మహిమాన్విత కురుడుమలే గణేష ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం మీ ఎఫ్ఎం 102.8 లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:15:27. ఇవాల్టి అర్చన కార్యక్రమంలో కర్ణాటకలోని కురుడుమలై గణేష ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. మరి మనం వినాయకుణ్ణి తలుచుకోగానే గర్భగుడిలో కనిపించే ఆ దివ్య స్వరూపం గుర్తొస్తుంది కదా. సాధారణంగా మనం ఆలయాల్లో 2-3 అడుగుల విగ్రహాలను చూస్తుంటాం. కానీ కురుడుమలై ఆలయ గర్భగుడిలోకి అడుగు పెట్టగానే భక్తులు ఆశ్చర్యంతో చేతులెత్తి నమస్కరిస్తారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇక్కడి స్వామివారి విగ్రహం ఏకంగా 13.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరో గొప్ప విశేషముంది ఈ గణపతికి. ఈ బారి మొత్తం ఒకే ఒక ఏకసాలగ్రామశిలతో రూపుదిద్దుకుంది. సాలగ్రామశిల అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కదా. అలాంటి పవిత్రమైన ఏకశిలతో చెక్కిన ఇంతటి భారీ గణపతి విగ్రహం దేశంలోనే అరుదైనది. స్వామివారి గంభీరమైన కరుణామయ రూపాన్ని చూడటానికి ఎలాంటి అలసటైనా ఇట్టే మాయమైపోతుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ భక్తి గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి అంతటి అద్భుతమైన ఈ విగ్రహం ఉన్న ప్రాంతానికి కురుడుమలే అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వకాలంలో త్రిమూర్తులు, దేవతలందరూ ఒక ముఖ్యమైన కార్యం కోసం ఈ పర్వత ప్రాంతంలోనే సమావేశమయ్యారట. దేవతలందరూ ఏకమై కలిసిన కొండ కావటంతో దీన్ని సంస్కృతంలో కూటాద్రి అని, తమిళ కన్నడ మాండలికాల్లో కూడుమలై లేదా కూటమిమలై అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ పేరు కురుడుమలైగా స్థిరపడింది. పురావస్తు ఆధారాలు, శాసనాల ప్రకారం ఈ పవిత్ర క్షేత్రానికి దాదాపు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని తెలుస్తోంది. ఎంతటి అద్భుతమైన చరిత్రో కదా. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ భక్తిగీతం తర్వాత.

మీరు ట్యూన్ చేశారు క్షేత్రదర్శిని అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో. దేవతలు సమావేశమైన క్షేత్రం అన్నాం కదా, అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. కృతయుగంలో త్రిపురాసురులు అనే రాక్షసులు లోకాలన్నింటినీ పట్టి పీడిస్తూ దేవతలను ముప్పు తిప్పలు

పెట్టేవారట. ఆ రాక్షసులను సంహరించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఈ కార్యాన్ని చేపట్టారు. అయితే ఆ మహాకార్యం ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతం కావాలని భావించి త్రిమూర్తులు స్వయంగా ఈ సాలగ్రామ గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారట. అందుకే ఈ క్షేత్రానికి అంతటి దివ్యశక్తి సంకల్పబలం చేకూరింది. మరి ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకోవడానికి మీరు ట్యూన్ చేసి ఉంచండి అర్చన

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం కర్ణాటకలోని కురుడుమలె గణేష ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. త్రిమూర్తులే పూజించిన ఈ విఘ్నేశ్వరుణ్ణి శ్రీరాముడు కూడా దర్శించారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. త్రేతాయుగంలో సీతాదేవిని రక్షించటానికి లంకపై దండయాత్రకు వెళ్లే సమయంలో శ్రీరాముడు ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఈ కురుడుమలే కొండపై ఆగారట. రావణ సంహార యుద్ధం సమయంలో తమకు విజయం సిద్ధించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారట. ఆ తర్వాతే రామరావణ యుద్ధంలో అడ్డంకులన్నీ తొలగి ధర్మం జయించి శ్రీరాముడు విజయం సాధించారని స్థానిక పురాణ కథనం ద్వారా తెలుస్తుంది. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ భక్తి గీతం తర్వాత.

యుగాలు మారిన ఈ మహాగణపతి మహిమ ఏమాత్రం తగ్గలేదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారట. శమంతకమని నిందను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు గణపతి పూజ చేసి ఆయన ఇక్కడ స్వామివారిని అర్చించారని అంటారు. అలాగే అరణ్యవాసం సమయంలో పాండవులు కూడా కురుడుమలికి వచ్చి తమ కష్టాలు తొలగిపోవాలని గణపతిని ప్రార్థించారని పురాణ కథనం. యుగ యుగాలుగా దేవతలు మహర్షులు నడయాడిన పవిత్ర స్థలం కాబట్టి ఈ స్థలానికి అంతా ప్రాశస్త్యం ఉందని అంటారు భక్తులు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ భక్తిగీతం తర్వాత.

కర్ణాటకలోని కురుడుమలై సాలగ్రామ గణపతి ఆలయ విశేషాలను, విశిష్టతను గురించి. కౌండిన్య మహర్షి అలాంటి పవిత్ర స్థలంలో ప్రశాంతమైన కొండల్లో కూర్చుని కఠోర తపస్సు చేసి గణపతి సాక్షాత్కారాన్ని పొందారట. ఈ ఆలయంలో భక్తులు ఆస్వాదించే మరొక ఆధ్యాత్మిక అనుభూతి ఏంటంటే, ఉదయం కానీ సాయంత్రం సమయాల్లో గర్భగుడి ఆవరణలో నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని కూర్చుంటే గాలిలో ఓంకారనాద ప్రకంపనలు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తుందట. ఆ దివ్య తరంగాలు మన అంతరంగంలో ఉన్న అశాంతిని, ఆందోళనలను ఒక్క క్షణంలో దూరం చేస్తాయి. ఎంతటి గొప్ప మహిమాన్విత క్షేత్రం కదా. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ గీతం తర్వాత.

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు, 13వ శతాబ్దంలో హోయసల రాజుల కాలం నుంచి ఈ కొండ మీద గణపతికి పూజలు జరిగేవని రాతి శాసనాలు చెబుతున్నాయి. పక్కనే ఉన్న శివుడి గుడి కూడా చోళుల కాలం నాటిదే. సరిగ్గా 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయలవారు ఆ భారీ విగ్రహం చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలు నిలబెట్టి పైకప్పు వేసి గర్భగుడి నిర్మించారట. ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారని స్థానిక కథనం. ఇప్పటికీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కురుడుమలైకి వెళ్తుంటారు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా, ఇల్లు కట్టుకున్నా, పరీక్షలకు వెళ్లే విద్యార్థులైన, వివాహ శుభకార్యాల సమయంలో ముందుగా కురుడుమలై గణపతి దర్శనం చేసుకుంటే ఆ పనిలో ఎదురయ్యే విఘ్నాలన్నీ మంచులా కరిగిపోతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని చూస్తే చాలు, మనసుకి ఆత్మవిశ్వాసం, ప్రశాంతత చేకూరుతాయి. మరిన్ని విశేషాలు ఈ గీతం తర్వాత.

ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, గణపతి హోమాలు, సహస్ర నామార్చనలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ముఖ్యంగా సంకష్టహర చతుర్థి రోజున, అలాగే భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి అంటే ఈ రోజున నవరాత్రుల్లో స్వామివారికి విశేష పంచామృతాభిషేకాలు, విశిష్ట అలంకరణలు, రథోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక ఆలయానికి దగ్గరలోనే చోళుల కాలం నాటి అత్యంత ప్రాచీనమైన సోమేశ్వర ఆలయం ఉంది. ప్రసిద్ధ శిల్పి చెక్కిన శిల్పకళా చాతుర్యం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడికి కేవలం 10 నుండి 12 కిలోమీటర్ల దూరంలోనే ములబాగల్ పట్టణంలో శ్రీపాదరాజుల బృందావనం, పురాతన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఒకే రోజు అటు గణపతిని, ఇటు పరమశివుణ్ణి, ఇంకా హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ గీతం తర్వాత.

కురుడుమలి కర్ణాటకలోని కోలార్ జిల్లా ములవాగల్ పట్టణానికి దగ్గరలో ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళేవారు హైదరాబాద్ నుండి బెంగళూరుకు రైలు లేదా బస్సు ద్వారా చేరుకొని అక్కడి నుండి కోలార్ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి తిరుపతి మీదుగా ములబాగల్కి చేరుకుంటే అక్కడి నుండి లోకల్ బస్సులు లేదా ఆటోల ద్వారా కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుడుమలి ఆలయానికి చేరుకోవచ్చు. ములబాగల్ పట్టణంలో లేదా కోలార్ బెంగళూరులో మంచి హోటళ్లు, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. త్రిమూర్తులు, శ్రీరాముడు, కృష్ణుడు పూజించిన ఆ బొజ్జగణపయ్య దర్శనం మన జీవితాల్లోని సమస్త ఆటంకాలను తొలగించి విజయాలను ప్రసాదిస్తుంది. గణనాథాయ నమస్తేస్తు పార్వతీ ప్రియనందన, సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురుమీదేవ. ఆ వినాయకుని చల్లని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్టు చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీజిన్పింగ్, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లేమిన్ హంగ్, ఇండోనేషియా అధ్యకుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతా ఎల్సీసీ, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యకురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేలా తెలిపారు.
1: India's chairmanship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our 4 priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairmanship this year.
0: దేశవ్యాప్తంగా ఈ రోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్దరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి.

0: న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్టపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: हम सभी एनडीए के घटक दल और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक సేవా సంకల్ప్ అభియాన్ కో లేకర్ హమ్ దేశ్ కీ జనతా తక్ పహుంచే.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఆరోగ్య జీవనం, హృద్రోగ సమస్యలు, జీవనశైలి మార్పులు, ఈ అంశం గురించి డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన హృద్రోగ సమస్యలు, జీవనశైలి మార్పులు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గుడపాటి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతము జీవనశైలిలో విపరీతమైన మార్పులు, అందులో ఈ నగరంలో ఉండే వాళ్ళలో ప్రకృతికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా అనొచ్చు లేదంటే విపరీతంగా అనొచ్చు, ఆ జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా హృద్రోగ సమస్యలు ఎలా వస్తున్నాయి?
1: గత 30-40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు రావటం అనేది 2 నుండి 3 రెట్లు పెరిగినాయండి. ఇలా గుండె సమస్యలు పెరగటమే కాకుండా అంతకుముందు వచ్చే వయసుతోటి పోల్చి చూస్తే ఇప్పుడు 10 సంవత్సరాలు తక్కువ వయసులోనే గుండెకు సంబంధించిన సమస్యలన్నీ వస్తున్నాయి. అండ్ వీటికి ప్రధానమైన కారణం మారుతున్న మన జీవనశైలి అండి. ఒకటి, మనకి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయిందండి. అంతకుముందు కనీసం ఎంత కొంత నడుకుండేది, ఇప్పుడేంటంటే ఇంట్లో నుంచి కారు లేదా స్కూటర్ ఎక్కుతాం, ఆఫీస్కి వెళ్తాం, లిఫ్ట్లో చైర్లో కూర్చుంటాం. సో అసలు ఆ శారీరక శ్రమ, వ్యాయామం అనేది చాలా వరకు తగ్గిపోయింది. రెండోది ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీలో, ఓటీటీలో, నెట్లో చూసుకోవడంతో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు బాగా తగ్గిపోతుంది.
0: దాంతోపాటు మొబైల్ భూతం కూడా ఉండనే ఉంది.
1: ఎగ్జాక్ట్లీ అండి. వీటితో పాటు మనకు పెరుగుతున్న స్ట్రెస్, అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ట్ ఫుడ్ అవైలబిలిటీ అండి. ఒక అరగంటలో మన ఇంట్లో మనకు కావాల్సిన ఆహారం అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వాటిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం కానీ, షుగర్స్ ఎక్కువ ఉండటం కానీ, వీటన్నిటి వలన, మన ఆహార అలవాటు వలన కూడా ఈ గుండె జబ్బులు రావటం అనేది పెరిగింది. అదే సమయంలో ధూమపానం, మద్యపానం రెండు పెరగటం, వీటన్నిటి వలన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటామండి, ఎక్కువ మంది షుగర్ బారిన పడటం, అదేవిధంగా బీపీ బాగా ఎక్కువ ఉండటం, ఊబకాయం పెరగటం, ఒబేసిటీ అనేది పెరగటం, ఇవన్నీ కూడా గత 30-40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే బాగా పెరిగినాయండి. వీటన్నిటి వలన మనకి గుండె జబ్బులు రావటం అనేది పెరిగిందనమాట.
0: డాక్టర్ గారు, గతంలో మన పెద్దలు సూర్యోదయంతో పని మొదలుపెట్టి సూర్యాస్తమయానికల్లా భోజనాన్ని ముగించి 9-9.5 పడుకునేవాళ్ళు ప్రశాంతంగా. ఇప్పుడు అటు ఇతర దేశాల టైంకి అనుకూలంగా పనిచేయడము, ఎక్కువగా శ్రమ లేని జీవితం గడుపుతూ శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరిగింది.
1: అవునండి.
0: స్ట్రెస్ దీని కారణంగా టార్గెట్స్ అని, అచీవ్మెంట్స్ అని, మిడ్ నైట్ పనిచేయడము, అలాగే భోజనాన్ని కూడా ఉదయానికి సరైన సమయంలో తినకుండా అర్ధరాత్రి భోజనాలు చేయడం, మిడ్ నైట్ బిర్యానీలని, ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా మార్పు గురవుతున్నాయి.
1: అవునండి.
0: ఇవి గుండెని ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
1: ప్రతి మనిషికి కనీసం 6 నుండి 7 గంటల నిద్ర అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు చాలామంది ఇటీవల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మిగతా వారు కానీ యూఎస్ టైమింగ్స్ తోటి రాత్రి నిద్ర లేకుండా గడపడం అనేది, లేదా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ టీవీలు బారిన కానీ వాట్సాప్, సోషల్ మీడియాలు చూసుకుంటూ నిద్ర తగ్గిపోవటం అనేది చూస్తున్నాం. సో ఇలా నిద్ర తగ్గటం అనేది కూడా గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. రెండోది, సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆట్ టైమింగ్స్లో తీసుకోవటం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, వీటన్నిటి వలన కూడా మనకి గుండె జబ్బులు అనేవి పెరుగుతున్నాయి. మూడోది, మన స్ట్రెస్ ఫ్యాక్టర్ అండి. అంటే గత 20 సంవత్సరాలతో పోలిస్తే మనకి క్రమేణా స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. ఇందులో మనం గెలవాలన్న తపనతోటి ఏంటంటే మనం ఎంతవరకు సాధించగలము, మన క్యాపబిలిటీ ఏంటి అనేది చూసుకోకుండా

0: దానివల్ల స్ట్రెస్ పెంచేసుకుంటూ దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ రావటం అనేది, గుండె జబ్బులు రావటం అనేది బాగా పెరిగిందండి.
1: మారుతున్న జీవన శైలి వల్ల కుటుంబంలో కూడా మానసికంగా విభేదాలు, మనస్పర్తలు వచ్చే అవకాశం కూడా ఉంది కదండి.
0: అవునండి, ఎక్కువ టైం పనిచేస్తున్న తోటి ఫ్యామిలీ తోటి టైం అనేది తగ్గిపోయింది. అండ్ రెండోది మన సోషల్ సర్కిల్, అంటే మన స్నేహితులు కానీ దగ్గర బంధువులు కానీ వారితోటి సమయం గడపటం, అది కూడా క్వాలిటీ సమయం గడపటం అనేది బాగా తగ్గిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, సోషల్ మీడియాతో స్పెండ్ చేసుకుంటూ, మనుషులకి ఒకరికి ఒకరికి మధ్యలో ఉండే అనుబంధాలు, ఆ టైము, ఆ సోషల్ సపోర్ట్లు ఇవన్నీ బాగా తగ్గినాయి అండి ఇటీవల కాలంలో. ఇప్పుడు చాలామంది సిటీల్లో పక్కన అపార్ట్మెంట్లు ఎవరు ఉంటున్నారో కూడా మనకు తెలియని పరిస్థితి,
1: ఏం జరుగుతుందో కూడా తెలియదు.
0: ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ బ్రేక్డౌన్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్దండి. అంతకుముందు అలా కాదు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోటో ఫ్యామిలీ మెంబర్స్తో గడపటం, స్నేహితులతో టైం గడపటం, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవటం ఇవన్నీ ఉండే. ఇది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోతున్నాయి. అవి కూడా ఒక కారణం గుండె జబ్బులు పెరగడానికి.
1: చక్కగా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత పిల్లల్ని గుండెల మీద ఆడిపించుకున్నప్పుడు ఇంకో వైద్యుడితో అవసరం ఉండేది కాదు.
0: అవునండి,
1: అదే ఒక రకమైన ఆరోగ్యాన్ని కలగజేసేది, ఆనందం కూడా.
0: ఎగ్జాక్ట్లీ.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ఇన్సోమ్నియా, మీరు అన్నట్టుగా నిద్రలేమి కారణం ఒకటి, ఇండైజెషన్, సరిగ్గా తిన్నది అరగకపోవడం, ఎందుకంటే అకాలంలో తింటున్నాం కాబట్టి, వీటన్నిటికి గాను నిద్రపడడానికి ఒక టాబ్లెట్, అరగడానికి ఒక టాబ్లెట్, కాన్స్టిపేషన్ వచ్చింది మోషన్ పోవడానికి ఒక టాబ్లెట్, ఇలా రకరకాల సమస్యలకి రకరకాల మందులు వాడుతూ జీవన శైలిలో వచ్చిన మార్పులు ఇవన్నీ క్యూములేటివ్గా హార్ట్ మీద మైండ్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు కదండి.
0: డెఫినెట్లీ అండి. ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా గుండె జబ్బులు పెరగడానికి కారణాలు అవుతున్నాయండి. ఇవి కనుక మనం సరిచేసుకుంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నింటినీ తగ్గించుకోవచ్చండి. అంటే షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది.
1: బీపీ ఒక ముఖ్య కారణం కదండి డాక్టర్ గారు ఈ హార్ట్ అటాక్ విషయంలో.
0: అవునండి.
1: సో ఒకవేళ హార్ట్ అటాక్ సర్ఫేస్ అవుతుంది, మనలో వస్తుందన్న భావన కలిగినప్పుడు తొలుతగా ఇంట్లో చేయాల్సిన జాగ్రత్త చెప్పండి.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, చాలామంది మనకి ఏదైనా సమస్య ఉంటే మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అన్న అభిప్రాయంలో ఉంటారు. అది అలా కాదు. ఇప్పుడు మనకు ఒక కారో స్కూటరో ఉంటే ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మనం దాన్ని సర్వీసింగ్ పంపిస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేకపోయినా. సో మనం కూడా ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్గా ఒక చెకప్ చేసుకుంటే మనకి గుండె జబ్బుకి దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మీరు చెప్పినట్లు బీపీ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, లేదా ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్, వెయిట్ ఎక్కువ ఉండటం, అబ్డామినల్ ఒబేసిటీ అంటాం ఇలాంటివి ఉండటం. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ముందే గుర్తించగలిగితే వాటికి కనుక మనం జీవనశైలి మార్పుల ద్వారా కానీ మందుల ద్వారా కానీ కరెక్ట్ చేసుకోగలిగితే గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది, ఎవరికైనా గుండె జబ్బు మొదలైతే దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం తీసుకోవటం ద్వారా గుండెపోటు రాకుండా, మరణాలు సంభవించకుండా, గుండె డ్యామేజ్ జరగకుండా కాపాడుకోగలిగే అవకాశం కూడా ఉంటుందండి.
1: స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అన్నట్టుగా.
0: ఎగ్జాక్ట్లీ.
1: ముందుగానే మనం తొలినాళ్లలోనే గుర్తించినట్లయితే దాని ప్రభావం తీవ్రతరమై మనని ఇబ్బంది పెట్టకుండా దానికి కావలసిన ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. మనం అసలు గుండె జబ్బులు బారిన పడకుండా మనం కాపాడుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 30 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా కూడా ఒకసారి పరీక్ష చేసుకుని వారి కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, అండ్ ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఈసీజీ, ఎక్కో ఇలాంటివి ఒకసారి చెక్ చేసుకుని చూస్తే అవన్నీ బాగానే ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఒక 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు, 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవటం అనేది మంచిది. ఒకవేళ 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రాథమిక దశలో చేసినప్పుడు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, దాన్ని అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
1: అలాగే ఏ జీవనశైలి అయితే ఈ ప్రస్తుత ఇబ్బందిని కలగజేస్తుందో ఆ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం అంటారా?
0: తప్పకుండా అండి. అండ్ అది చిన్నపిల్లలు అప్పటి నుంచే మనం అలవాటు చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్నపిల్లలు అప్పటి నుంచే వారు బయటికి వెళ్ళి ఆడుకునే విధంగా, అవుట్డోర్ గేమ్స్ ఆడుకునే విధంగా మనం ప్రోత్సహించటం, పెద్దవారు కూడా రోజు కనీసం ఒక అరగంట పాటు, వారంలో కనీసం ఒక 5 రోజులు వ్యాయామం చేయటం, అంటే ఏం లేదు, సింపుల్ నడక, చెమట పట్టేలాగా నడక చేయటం కూడా సరిపోతుంది, అది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ డైట్ అలవాట్లు, అంటే మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటివి తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: యువతలో ఉన్నప్పుడు సరైన భోజనం చేయకుండా, సరైన ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే ఒక ఏజ్ దాటిన తర్వాత వాటి ప్రభావం ఒకటి ఒకటిగా మన పైన చూపించే అవకాశం ఉంది.

0: అవునండి.
1: గుండె జబ్బులకి బీజం అనేది చిన్నప్పటి నుంచే పడుతుందండి. ఇప్పుడు కొన్ని కొన్ని ఆటాప్సీలో చూసినప్పుడు 2-3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా గుండె రక్తనాళాల్లో ఫ్యాటీ స్టీక్స్ అంటాం, అంటే ఫ్యాట్ పెరిగిపోవటం అనేది మొదలవ్వచ్చు. సో అందుకని తక్కువ వయసు ఉన్నవారు కూడా, 20లోనూ 30లోనూ ఉన్నవారు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంచుకోవటం అని పాటించడం అనేది చాలా ముఖ్యం.
2: డాక్టర్ గారు, కొందరిని గమనిస్తుంటాము, ఒక చిన్న సిమ్టము అది ఒబేసిటీ కారణం, బీపో షుగర్ కనబడిందనగానే నాకెందుకు మెడిసిను, నేను సరి చేసుకుంటాలే అని విగరస్గా ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువగా ఎక్సర్ట్ అవడం వల్ల కూడా సమస్య పెరిగే అవకాశం ఉందండి.
1: తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఏ మార్పులు తీసుకువచ్చినా, అంటే ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ, ఇది కేవలం ఏదో షార్ట్ టర్మ్ ఒక వారం పాటు 10 రోజుల్లో 1 నెల రోజుల్లో చేయటం కాదు, ఇది లాంగ్ టర్మ్ మనం పాటించే విధంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. సో డాక్టర్ గారి సలహా ప్రకారం అవసరమైతే మందులు వాడుకోవడం కూడా చేయాలి.
2: డాక్టర్ గారు సలహా పాటిస్తూ మందులు వాడుతూ జీవన శైలిలో మార్పులు చేస్తూ సిస్టమేటిక్గా, అంటే ఎక్సర్సైజు, డైటు, ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా జీవన విధానంలో స్ట్రీమ్ లైన్ చేసి పద్ధతిగా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత మందులు ఆపేయడానికి అవకాశం ఉంటుందా?
1: అంటే కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారనుకోండి, అట్లా బాగా ఎక్కువ బరువు ఉన్న వారిలో షుగరు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 కిలోలు వెయిట్ తగ్గారనుకోండి, మన బీపీ అనేది 20 మిల్లీమీటర్లు తగ్గుతుందండి. సిమిలర్లీ మన షుగర్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక 120 కేజీలు ఉన్నవారు తగ్గి ఒక 80 కేజీలు అయ్యారనుకోండి, వాళ్ళు కరెక్ట్ వెయిట్కి వచ్చారనుకోండి, ఆ 120 కేజీల దగ్గర వారు షుగర్కి బీపీకి అవసరం పడే మందులు 80 కేజీలు వచ్చినప్పుడు ఆపేయగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరిలో ఇలా జరగదు. సో ఇప్పుడు నేను బరువు తగ్గాను కదా అని మందులు ఆపేయటం కాదు, డాక్టర్ గారి సలహా ప్రకారం వారి పరీక్ష చేసినప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మందులు కొనసాగించాలా లేదా అనేది ఉంటుంది. కానీ ఎక్కువ మందికి షుగరు బీపీ ఉన్నవారిలో లేదా గుండె జబ్బు ఉన్నవారిలో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడటం అనేది అవసరం పడుతుంటుందండి.
2: అంటే మనం జీవన శైలి మార్పులు, డాక్టర్ గారు సూచించిన మేరకు మందులు వాడుతూ కొంతకాలం అయిన తర్వాత నియమబద్ధంగా పరీక్షలు చేయించుకుని డాక్టర్ గారి సలహా మేరకు క్రమేణా తగ్గిస్తూ రావాలి, కానీ సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారు?
1: కరెక్ట్ అండి, సొంత వైద్యం అనేది మనకి చేటు తెస్తుంది.
2: డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. భారతీయ సంస్కృతిలో ప్రాచీనం నుంచి ఈ యోగా, ధ్యానము, ప్రాణాయామం లాంటివి నిత్య జీవితంలో భాగంగా ఉండేవి, వాటిని ఈ జీవన శైలి మార్పుల్లో చేర్చి అవలంబించుకున్నట్లయితే ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయంటారు?
1: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, అందులో యోగా కూడా ఒక భాగం కావచ్చు. యోగా కానీ ఇతర ఎక్సర్సైజ్ కానీ రోజుకి 1 అరగంట, వారంలో కనీసం 1-5 రోజులు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు చెప్పిన మెడిటేషన్ కానీ ధ్యానం, ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఇది కేవలం గుండె జబ్బులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా, ఇలా గుండె జబ్బులు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బు ఉన్నవారు కూడా ఇవి పాటించడం ద్వారా వారికి ఉన్న సమస్య పెద్దది అవ్వకుండా, గుండెపోటు, హార్ట్ అటాక్లు రాకుండా నివారించుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.
2: డాక్టర్ గారు, ఒక మాట వింటూ ఉంటాము, ఇంకా సాధించాలి, ఇంకా చెయ్యాలి అన్న తపన ఉన్న వాళ్ళకి ఏదైనా రోగగ్రస్తులైనప్పుడు తొందరగా రికవర్ అవుతారని, నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఇంకా నాకేముందిలే, నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకునే వాళ్ళకి ఆ వ్యాధి తగ్గడం కొంచెం స్లో అవుతుందని అంటారు, నిజమేనా?
1: అంటే పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందులో అయినా కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, గుండె జబ్బనే కాకుండా ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వారిలో విల్ పవరు, పాజిటివ్ ఎనర్జీ అనేది వారి జబ్బు త్వరగా నయమవటానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని చూస్తుంటాను నేను, పాజిటివ్గా ఉండి నాకు నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, డాక్టర్ గారు చెప్పినట్లు ఆరోగ్య సలహాలు ప్లస్ మందులు నేను తీసుకుంటాను, నేను నయం అవ్వాలి, నయం అవుతాను అన్న విల్ పవర్ ఉన్నవారు త్వరగా రికవర్ అవుతారండి. అలా కాకుండా వాళ్ళ సైడ్ నుండి ఎఫర్ట్ పెట్టకుండా, ఇదేముందిలే నాకు గుండె జబ్బు వచ్చేసింది, ఇంకేముంది నా పైన అయిపోయిందని నడవకుండా, వాకింగ్ చేయకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, మందులు మానేసి, ఇలాంటివి జరిగితే మాత్రం త్వరగా నయం అవటం అనేది చాలా కష్టం అండి.
2: సో నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దానిని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు అనుగుణంగా వైద్యము, వ్యాయామము, డైట్ మార్పులు చేసుకున్నట్లయితే ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉందంటారు?
1: కరెక్ట్ అండి, బాగా చెప్పారు మీరు,
2: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
1: నమస్తే అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, హృద్రోగ సమస్యలు, జీవనశైలి మార్పులు డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:30. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సప్ చేయండి. జనరంజనిలో ముందుగా వినబోతున్న పాట దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట జనవిత్తుల సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే కృష్ణా జిల్లా పెడనా నుండి అప్పలరాజు, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్, హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఖాతాదారులకు, సేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీ వినాయక విజయం చిత్రం కోసం పీసీశిల పాడిన పాట దేవులపల్లి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కీసర మండలం ఔటర్ రింగ్ రోడ్ నుండి బాబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, అలాగే మాధవి, తడక, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక బుధాన్ పోచంపల్లి నుండి రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగు రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి కోటి సంగీతం.

0: ఈ పాటను వినిపించాము భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి నితిన్ అలాగే లక్ష్మీ రమణ ఓల్డ్ ఎల్వాల్ నుండి కేఎస్ ఆనంద్ హైదరాబాద్ నుండి బుధాన్ భుజంపల్లి నుండి యలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య శ్రీను చిన్ను జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి ఆనందరావు చాగపురం ప్రదీప్ కుమార్ మహేష్ సుజిత రూప మోతే శ్రీనివాస్ పద్మ శ్రీకాంత్ ప్రసన్న ఓదెల అనిల్ శ్రీలత శాన్విత్ ప్రకృతి ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి మీ అందరి కోసం ఈ పాట వినిపించాం. చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము.

0: ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి సుధీర్, మహాలక్ష్మి ఐశ్వర్య, వేముల నరసింగరావు, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు కళ్యాణి, గాంధీనగర్ నుండి యలగందర పద్మశాలి, సిద్ధులు శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ. మీ అందరి కోసం వినిపిస్తున్నాం ఈ పాట.

జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణ, మామధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్ రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 జనరంజనిలో మళ్ళీ కలుసుకుందాం.
3: సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ముకేష్ కుమార్ బల్. प्रधानमंत्री नरेंद्र मोदी ने ब्रिक्स शिखर सम्मेलन को सफल और परिणामोन्मुखी बनाने के लिए ब्रिक्स नेताओं का आभार व्यक्त किया. गृहमंत्री अमित शाह ने कहा 21 राज्यों में भाजपा के नेतृत्व वाली राष्ट्रीय जनतांत्रिक गठबंधन की सरकारें 2029 से पहले समान नागरिक संहिता लागू करेंगी. गणेश चतुर्थी का त्यौहार आज पूरे देश में श्रद्धापूर्वक मनाया जा रहा है. आज हिंदी दिवस मनाया जा रहा है. मुंबई में अखिल भारतीय राजभाषा सम्मेलन में 2025-26 के राजभाषा पुरस्कार प्रदान किए जाएंगे.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324 0852 నంబర్కి మీకు నచ్చిన పాట, సినిమా పేరు, వివరాలను మాకు పంపించండి.

0: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. సీనియర్ సముద్రాల సాహిత్యానికి ఘంటసాల సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బి వేణుగోపాల్ సికింద్రాబాద్ నుండి, భువనగిరి నుండి మాదాసు సత్యనారాయణ, కవిత కీసర మండలం, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల. నిజామాబాద్ జిల్లా ఉమ్మడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, అయేష. రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్. యాదగిరి భువనగిరి నుండి వతల, కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం వారి కుటుంబ సభ్యులు. అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, బండి శివాజీ, జోగా నర్సయ్య, గుజ్జటి ఆనంద్ వారి కుటుంబ సభ్యులు, ఎం వెంకటేష్ నందిపేట నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8:22:18. శ్రోతలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఉదయం లేవగానే మన వాకిట్లో వేసే రంగవల్లులు, వీధిలో మైకుల్లో వినిపించే భక్తి గీతాలు, ఇంట్లో నుంచి గుమగుమలాడే పిండి వంటల వాసనలు ఒక మంచి పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది కదా. ఇక మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, కొత్తగా ఏ పని మొదలుపెట్టినా మొదట తలుచుకునే దేవుడు గణపతి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పుత్రుడు. కానీ ఆయన రూపం మనందరికీ ఎంతో ఇష్టం, ఎందుకంటే అందులో ఎన్నో చక్కటి జీవన సూత్రాలు దాగి ఉన్నాయి. గణేష్కి ఉన్న పెద్ద చెవులు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినాలని నేర్పిస్తాయి. ఇంకా చిన్న కళ్ళు ఏ విషయమైనా లోతుగా ఏకాగ్రతతో పరిశీలించాలని చెబుతాయి. ఇక పెద్ద పొట్ట మంచి చెడు రెండింటిలో సమన్వయంతో స్వీకరించే సహనాన్ని సూచిస్తుంది. అంత పెద్ద గణేష్కి చిన్న మూషకం వాహనంగా ఉంటుంది. అంటే అర్థం, మనలోని చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకోవాలనే అంతరార్థాన్ని గుర్తు చేస్తుంది. గణపతి రూపం ప్రశాంతత, జ్ఞానానికి ప్రతీక. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: మీరు విన్న ఈ పాటను కోరిన శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనికా బాలు, వినయ్ కుమార్ చాటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట వినిపించాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. పురాణాల ప్రకారం భాద్రపద మాసం చతుర్థి నాడు అంటే ఈ రోజున వినాయకుడు జన్మించారు. ఇక చవితి చంద్రుణ్ణి చూడకూడదనే కథ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. కానీ ఈ పండుగ వెనుక ఒక చక్కటి ప్రకృతి రహస్యం కూడా ఉంది. ఈ పండుగకు మనం చేసే పత్రి పూజ అంటే 21 రకాల ఆకులతో స్వామివారిని పూజించడం. ఆ 21 రకాల పత్రాలు మాచిపత్రి, వాకుడాకు, మారీడాకు, గరిక, ఉమ్మెత్త, రేగాకు, ఉత్తరేని, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలి, జాజి ఆకు, దేవకాంచనం, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు ఆకులు ఈ 21 రకాల పత్రాలతో స్వామివారిని పూజిస్తాం కదా. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు, వాతావరణ మార్పుల వల్లే వచ్చే సీజనల్ రోగాలను అరికట్టే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి. మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ పత్రాలతో పూజించిన తర్వాత ఆ మట్టిని, పత్రాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధి అవుతుంది. అంటే మన పూర్వీకులు పూజ పేరుతో పర్యావరణ పరిరక్షణను, ఆరోగ్య సూత్రాలను ఎంత అందంగా మన జీవన శైలిలో భాగం చేర్చారో కదా. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినేద్దాం ఏవండయ్య శ్రీవారు చిత్రం నుండి వినాయక వినాయక అనే పాట. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్ జియాగూడ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగనే ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట అవతారం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట జొన్నవిత్తుల సాహిత్యానికి కృష్ణ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న, ఇంకా కరీంనగర్ జిల్లా అమర్గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, వారి కుటుంబ సభ్యులు సాయినగర్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి.

పూజ అంటే మనకు గుర్తుకు వచ్చేది ప్రసాదాలు, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు కదా. రకరకాల పిండి వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మోదం అంటే సంతోషం, జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించే తీపి పదార్థం మోదకం. మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసే ఉండ్రాళ్ళు, కుడుములు నూనెలో వేయించరు. బియ్యపిండి, పెసరపప్పు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి కలిపి ఆవిరి మీద ఉడికిస్తారు. దీని వెనక మరో విశేషం ఉంది. అదేంటంటే, వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త మందగిస్తుంది కదా, ఆ సమయంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారం ఎంతో సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి పండ్లు, తాజా కూరగాయలు ఇలా అన్నీ సహజ సిద్ధమైనవే. ఇలా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇవన్నీ కలిపి ఇచ్చే మన సంప్రదాయం నిజంగా ఎంతో గ్రేట్ కదా. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాం. పెద్ద మనుషులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, కోసరాజు సాహిత్యం. ఈ పాటను కోరిన శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, ఇంకా ఎద్దుమైలారం నుండి దేవునేరు వీరయ్య యాదమ్మ, మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి, మాలక్ష్మి, మాధవి, బండారావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, రాములమ్మ, అలాగే కర సరస్వతి, ఈశ్వర్, భానుమూర్తి, రామశంకర్ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. ఇంకా జగిత్యాల నుండి బింగి, గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: हर पल आपके साथ।
1: జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట కల్పనా చిత్రం కోసం పీసుశీల జి ఆనంద్ పాడిన పాట, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి నుండి దుగ్గి నాగేశ్వరయ్య, ఇంకా గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రుసవరెడ్డి వారి కుటుంబ సభ్యులు, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య, అండాలు ఆదిత్య, శృతి, పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భన్విత, రుద్విన్, రామంజమ్మ, నీలాద్రి, హరిణి, అమృతాపూర్ నుండి సీతారాం, నాగవేణి, వర్షిత్, విశాల్, ఇబ్రహీంపట్నం నుండి ఆదిపట్ల కరాడి, గోపీకిషన్, ఉమావతి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణా రాంప్రసాద్, రామ్ చరణ్, ఎర్రగడ్డ నుంచి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకన్న, వెంకట స్వరూప్, లక్కీ, మిక్కీ, అన్వేషిక్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పూతలపట్టు మండలం తలపల్ల గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత చిత్తూరు జిల్లా నుండి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన, నాగటి

పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు, ఇంకా జాష్వా, యశ్వంత్ వారి కుటుంబ సభ్యులు. సాయిబాబా కాలనీ మేడ్చల్ నుండి భిక్షపతి కొడుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8:55:35. సరేక, ఇళ్లల్లో చేసుకునే ఈ పండుగ వీధుల్లోకి వచ్చి ఇంత పెద్ద ప్రజా ఉత్సవంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1893లో స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో ఈ పండుగను ఒక సామూహిక వేదికగా మార్చారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు గుమికూడటానికి అనుమతి ఉండేది కాదు. దాంతో కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకం చేయటానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఆయన వినాయక చతుర్థిని ఒక ప్రజా ఉత్సవంగా మలిచారు. అలా మొదలైన ఆ చైతన్యం ఇప్పుడు మన దేశమంతటా ఒక బంధాన్ని, ఐక్యతను పంచుతోంది. పండుగంటే ఆనందం, ఉత్సాహం, మనతో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవడం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజిద్దాం. చెరువు

నదులను కాలుష్యం కాకుండా కాపాడుకుందాం. మనందరి విఘ్నాలను తొలగించి ఆయురారోగ్యాలు సకల విజయాలు ప్రసాదించాలని ఆ గణనాథుని కోరుకుందాం. ఇప్పుడైతే ఒక మంచి పాట వినిద్దాం. జై చిరంజీవి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, రిత్విక్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా యలగందల మార్కండేయ, దివ్య, శ్రీను, చిన్ను, లక్ష్మి, ఇంకా జనరంజని వింటున్న శ్రోతలందరి కోసం కూడా, అలాగే రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ये है विविध भारती
1: उजाले उनकी
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏట 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణ. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా పక్కాగా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని బీజేపీ నేత ఎల్ఏటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా తప్పించుకునేందుకే ఆ రెండు పార్టీలు డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్ సహా ప్రధాన బోధనాసుపత్రుల్లో ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు కూడా ఉచితంగా నాణ్యమైన శస్త్రచికిత్సలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు.

డ్రాలో ఎంపికైన వారిలో 5,521 మందిని అర్హులుగా తీర్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. జిల్లా సమగ్ర అభివృద్దిని, ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ విజేతగా నిలిచారు. ఫైనల్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టర్ను ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:55 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు ముందుగా వినబోతున్న పాట 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన పాట రామజోగే శాస్త్రి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదప్రియ సౌందర్య, రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, రాములమ్మ, కేసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. వీరి కోరిక మేరకు ఈ పాట వినిపిస్తున్నాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు ట్యూన్ చేశారు ఎవర్ గ్రీన్ హిట్స్, మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో.
5: బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, నిఖిల్, అఖిల్, కార్తికేయ, వెంకటేష్ నుండి నందిపేట్, నందిపేట్ నుండి వెంకటేష్, హస్తినాపురమేష్ నుండి కన్నగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్, హైదరాబాద్ ఎర్రగడ్డ నుండి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్ స్వరూప్, లక్కీమికి, అన్వేషిక్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, కార్తిక్, మను, యామిని, ఎం రామయ్య, వనపర్తి నుండి కూడా కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLO అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట పోకిరి చిత్రం కోసం నిహాల్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్ కుమార్, తుకారం గేట్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, బుధాన్, పోచంపల్లి నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ పార్షిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్ అడుగుతున్నారు.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్

0: గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట దేవదాస్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి శ్రీకృష్ణ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి మణి శర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి, మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, రాజశేఖర రెడ్డి ఆదోని నుండి, అలాగే స్వర్ణలత, శ్రీనివాస్ పార్సిగుట్ట నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, మిక్కీ జే మేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు యలగందల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, చక్రపాణి, లక్ష్మీ, కర్నూలు లిక్స్టిక్ నుండి, మురహరి యశోద, జానకి, నిజామాబాద్ విక్లీ బజార్ నుండి, అలాగే కోనసీమ జిల్లా మోరిపలం నుండి పంతోడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీరామ హరీష్, అరుణ్ అజయ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్ లో సమయం 10:37 అవుతుంది. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట భగవంత్ కేసరి చిత్రం కోసం కరీముల్లా మనీష్ పాడిన పాట కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఏసేస్తామని సంగీతం. వరంగల్ కాశీబుగ్గా నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్నారు దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళా భవిక, శివకృష్ణ, దీప్తి, అంజని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మాధవి, ఆంజనేయులు బుదాన్పోచంపల్లి నుండి, సాయి చరణ్, వైష్ణవి, సాయి కిరణ్, విజయలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ నిజామాబాద్ జిల్లా తాళం రాంపూర్ నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అంతలేదు, చప్పుడు సరి గట్టిగా చేయమను.
1: తీసి పక్కన పెట్టండి రవి, తీన్ మరి మా చిచ్చా.

ఖాతాదారులకు, సేయోగనాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి, ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునీద్, మహమ్మద్ జుబీర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నొమన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫజీల్ కోరుతున్నారు నిజామాబాద్ నుండి. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:49. ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి, భీమ్ సిస్రోలియో సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్పోచంపల్లి నుండి యలగందల మార్కండేయ, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను, మాధవి, ఆంజనేయులు బుధన్పోచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమ్మ, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాషిణి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు తాళారాంపురం నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేకాచారి వారి కుటుంబ సభ్యులు, వెంకటేష్ నందిపేట నుండి, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతనగర్ హైదరాబాద్ నుండి, ఉమారాజు కోసం, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జానకంపేట నుండి జగన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట. అలాగే విద్యుత్ భర్తీ ఇంటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహం, జ్ఞానం, సదాలోచనలను నింపుతుందని, కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ చైర్మన్గా సామూల రామరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా చిలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరుగా జి కిరణ్ కుమార్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండ్ పెరుగుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గు శాఖ తాజా నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. చైనాలోని మోఖీ నగరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఫైనల్లో పురుషుల జట్టు 4-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా భారత మహిళల జట్టు 1-0తో ఆతిథ్య చైనాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం, నేను మీ అశోక్. ముందుగా శ్రోతలందరికీ వ్యాపార ప్రకటనదారులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

0: ధరావతం సకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశక.
1: నమ్మకం భక్తి విశ్వాసాలకు ప్రతీకలుగా ఆనందంగా అందరం ఒకటై జరుపుకునేవి పండుగలు. పండుగలు ఎన్ని ఉన్నా దాని పరమార్థం ఒకటే, అదే మనిషి ఎప్పుడు విజేతగా నిలవాలి, ఏ విషయంలోనైనా ఏది ఒప్పుకున్నా ఒప్పుకోక తప్పుకున్నా సరే అదే వాస్తవం. అందుకే ఏ పని తలపెట్టినా అది శుభం జరగాలని కోరుకుంటాం, తపిస్తాం కూడా, అది కూడా కఠిన సత్యం. అలా ప్రకృతిలో మమేకమై జీవించే మనల్ని మనం కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి ఆ ప్రకృతినే పూజించి ఆ ప్రకృతి ప్రత్యక్ష దైవమని శుభం కోరే దేవుడనే భావనతోనే విశ్వసిస్తూ ఉత్సాహ వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి సందేశం గురించి మనం మాట్లాడుకుందాం.

దుకాణులకు, సేయూ విలాసులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక చవితి పండగ ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పురాణాలు, ఇతిహాసాలు సనాతన ధర్మం ప్రకారం సంవత్సరాలుగా వారిగా వచ్చే ప్రతి పండుగకు ఒక విశిష్టతనే కాకుండా వాటి నుండి చైతన్యం పొంది స్ఫూర్తిని పొందాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అలా ప్రతి ఏటా వచ్చే వినాయక చవితి పండుగ కూడా ఒక కొత్త చైతన్య శక్తితో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. జీవన గమనంలో నేర్చుకోవలసిన పాఠాలను కూడా ఉద్బోధిస్తుంది.

0: బరోడా ఖాతాదారులకు, సేయూ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆధునిక జీవితానికి, జీవన శైలికి వినాయక చవితి నేపథ్యం ఖచ్చితంగా అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక భావంతోనే కాకుండా అంతర్గతంగా దాగి ఉన్న సైన్స్ను కూడా అవగతం చేసుకుని దానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వినాయక స్వామి చరిత్రను చదవటం, అర్థం చేసుకోవటమే కాకుండా దానిలోని సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టాలి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న ఆ పాటలో ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పాట, కళ్లకు కట్టినట్టుగా ఆ పరిస్థితులకు అర్థం పట్టేటట్లుగా రాశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా తరాలు ఎన్ని మారుతున్నా, దశాబ్దాలు గడుస్తున్న కొద్ది కూడా ముందు తరాలు వాళ్లు కూడా ఏ విధంగా ఈ సమయంలో ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి, ప్రకృతికి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి, కొన్ని ఎదురైనప్పుడు, కొన్ని విపత్తులు ఎదురైనప్పుడు ఏ విధంగా వాటి నుంచి మనం బయటపడాలి, మార్గాలు ఎలా అన్వేషించుకోవాలి అనే ఇతివృత్తం ఆ పాటలో కనిపించింది. నిజం కూడా అదే వాస్తవం, అదే మనకు వినాయక చవితి పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దైవభావం, శుభమని దీవించే విశాల హృదయం, చేసే పని విజయం సాధించాలనే వాస్తవ అంశాలను తెలుసుకోవాలి, మూఢ విశ్వాసాలను విడనాడి ప్రకృతికి ప్రణమిల్లాలి అనే సత్యాన్ని కూడా వినాయక చవితి ద్వారా సందేశం వస్తూనే ఉంటుంది.

గణపై అన్ని బంతునేనయ్య, నీ సవితెప్పుడో చెప్పవయ్యా, ఈ సవితి పోరే తీర్చవయ్యా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విఘ్నాలను తొలగించే నాయకుడు కాబట్టి వినాయకుడయ్యారు. పురాణాల చరిత్ర అందరికీ తెలిసిందే, కానీ విఘ్నేశ్వర స్వామి మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి పూజలో ఉన్నటువంటి భక్తిలో ఉన్నటువంటి ఆ మర్మము అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం ప్రకృతి విపత్తుల నుంచి ఎలా తప్పించుకోవాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, విజ్ఞాన ఫలాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ఎలా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో కూడా వినాయక చవితి పండుగ ప్రతిసారి కొత్తగా చెబుతూనే ఉంటుంది. భాద్రపద మాసంలోనే మరి ఈ పండుగను జరుపుకుంటాం. మరి దానిలో కూడా వాస్తవంలో కూడా మరి సైన్స్ దాగి ఉందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎలా దాగి ఉంది, ఏంటి ఈ కాలంలో వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ పండుగ మరి ఏం చెబుతుంది, నిజానికి మనం ఆ పూజలో ఉపయోగించే సామాగ్రి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, అసలు నిజంగా అవే మనం ఎందుకు వాడాలి, ఎందుకని ఆ పూజలో పూజలో ఆ రకమైనటువంటి వస్తువుల్ని వాడాలి అనేది కూడా ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. మట్టితో చేసినటువంటి గణపతిని మనం ఎందుకు వాడాలి, తర్వాత రకరకాల కృత్రిమ పదార్థాలతో తయారు చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి కూడా మనం ఉపయోగిస్తున్నాం, కానీ ప్రస్తుతం ఒక ట్రెండింగ్గా మారుతోంది. ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది కృత్రిమంగా తయారు చేసినటువంటి గణనాథులను వాడకూడదు, ఉపయోగించకూడదు. ఇలా పెద్ద పెద్ద వినాయకులు భక్తికి ప్రతీక కావచ్చు, కానీ భక్తి ఎంత పెద్దది పెట్టినా భక్తి మాత్రం మనలో ఎంత ఉంది అనేది ముఖ్యం. ఎంత చిత్తశుద్ధితో మనం భగవంతుని స్మరిస్తున్నాము అనేది మన చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.

కత్తి కొద్ది కుట్టక. అలా కాదు, తద్ది కత్తొద్దిన్ దద్దిన్ దద్ది తగ

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వినాయక

చేతికి సంబంధించిన ఫిలాసఫీ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మరి ఈ అనుకూలమైనటువంటి సమయంలో మనం ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాము, వాటి నుంచి ఎలా బయటపడాలి, జీవన గమనంలో జీవిత సాఫల్యాన్ని ఎలా చేకూర్చుకోవాలి, మనం ఎలా సక్సెస్ అవ్వాలి, మన ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఈ సమయంలోనే మనకు ఎందుకు ఇలాంటి పూజలు చేయాలి, ప్రకృతిని మనం పూజించుకోవాలి అనే ఒక ఇతివృత్తం ఇందులో దాగి ఉందనే పరమ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ప్రతి తరానికి కూడా ఇదే చెబుతూ ఉండాలి. భక్తి, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి ప్రకోపాలను మరి ఎలా జయించాలి, అది ప్రజల ఆరోగ్యం రక్షణ పట్ల ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనిషి ఎంత తెలివైన వారైనప్పటికీ, ప్రపంచాన్ని జయించే టెక్నాలజీని సొంతం చేసుకున్నప్పటికీ, మనిషిని శాసించే పంచభూతాలకు అతీతంగా మాత్రం బ్రతకలేరు. అలాగని దానికి తలొగ్గి జీవిత ప్రయాణాన్ని ఆపలేరు, ఆపకూడదు కూడా. అదే ఫిలాసఫీ వినాయక చవితి పర్వంలో కనిపిస్తుంది. నిజానికి గణపతి పండగ భాద్రపద మాసంలో అంటే వర్షాకాలంలో వస్తుంది. ఈ కాలంలోనే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. అది జీవితంపై చాలా ప్రభావితం చూపిస్తుంది, చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, ఎన్నో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి ఆ ప్రభావంలో మరి ఊహించని విధంగా ఆ విషయం కూడా ఉంటుంది. అక్కడ ఆ ప్రభావం అలా ఉంటుందన్నమాట. అయినప్పటికీ వాటిని జయించాలి తెలివితో, విజ్ఞానంతో అనే వాస్తవం పండగ వైశిష్ట్యంలో కనిపిస్తుంది.

వర్షాలు కురిస్తేనే మనిషి మనుగడ, సకాలంలో సమృద్ధిగా వానలు పడితేనే భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లిపోయి పంటలు పండుతాయి. జీవరాశులకు కూడా కొత్త ఊపిరి వస్తుంది. నేలంతా రకరకాల పచ్చదనంతో పరిఢవిల్లుతుంది. అంతేకాకుండా వర్షాలతో వరదలు వచ్చినప్పుడు మరి నీరంతా కలుషితమైపోయి వాటి నుంచి కూడా మరి కలుషిత నీరు వీటిలో కలిసిపోతుంది. తద్వారా చాలా వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. సీజనల్గా వచ్చే రోగాలు ఒక ఎత్తైతే వర్షాకాలంలో అనేక కొత్త కొత్త వ్యాధులు సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుంది. నీటి నిల్వల కారణంగా ప్రాణాలతో మరి ప్రాణాంతక కీటకాలు ప్రాణాలను కబలించేటువంటి కీటకాలు ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయి. వాటి నుండి రక్షణ పొందేందుకు ఈ పండగ వేళ ఔషధ గుణాలున్న ఆకులు, అలములు, పత్రి, పూలు, పండ్లు వంటి వస్తువులతో పూజా సామాగ్రిగా చేసుకుని తిరిగి వాటిని మళ్ళీ చెరువుల్లో, నీటి కుంటల్లో, ఎక్కడైతే పారే సెలయేరులలో నిమజ్జనం చేస్తాము. మరి అవి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, చెడు బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. అలా జీవితంలో ప్రతి కాలం కూడా శుభంగా సాగిపోవాలనే సత్యం బోధపడుతుంది ఈ పండుగ ద్వారా.

0: తొర్రె పన్ను బర్రె నోరు, తొర్రె పన్ను బర్రె నోరు మీదే మీదే నిలవండి.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చే సందేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ప్రకృతికి మనిషికి ఉన్న అద్భుతమైన సంబంధానికి ప్రతీకగా వినాయక చవితి అని ఆధ్యాత్మిక పండితులే కాకుండా విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. పూజా విధానం, దేవుడి రూపం ఏదైనా సరే దాని అంతరార్థం మాత్రం మానవాళి క్షేమం. పద్ధతులు, పండుగలు ఏవైనా సరే అంతిమంగా మనిషి తాను ఎంచుకున్న రంగంలో చేసే పనిలో విజయం సాధించడమే. తరాలు మారుతున్నా కూడా పరమ సత్యాలను పంచుతూనే ఉండాలి. వినాయక విజయాల ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఉండాలి. కొత్త విషయాలకై అన్వేషిస్తూనే ఉండాలి. వినాయకుని జ్ఞానం కూడా అలాగే ఉండేదని పురాణ గ్రంథాల సారం.

వినాయక చవితి మహత్యం ఏమిటంటే, చిన్న పెద్దలందరూ కలిసి కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో ఏమి తెలియని నిష్కల్మషమైన మనసులతో పూజలు చేసే అలవాటు, పూజలు చేసే సాంప్రదాయం, పూజలు చేసేటువంటి పరంపర అనేది వస్తూ ఉంది. నిజానికి ఏమి తెలియనటువంటి మనస్తత్వంతో ట్యూబులరెస్ అంటే నల్లని పలక లాంటిది, ఏమి రాయని పలక లాంటివి, మనసులతో చేసేటువంటి కళంకం లేనటువంటి హృదయంతో చేసేటువంటి పండగ ఇది. నిజానికి వినాయకుడు అన్ని వర్గాల దేవుడిగా పూజించబడుతూ ఉండటం వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత అంత గొప్పదన్నమాట. మండపాలపై విగ్రహాలను ఏర్పాటు చేసి పూజింపచేసే ఆనవాయితీని అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టారు. అదే స్ఫూర్తితో, రెట్టించిన భక్తితో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా చిన్న పెద్ద అంత కలిసి మంటపాలపై తోచిన స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిని చాటుతూ ఆ స్ఫూర్తిని, ఆ విజయ గాథలను జీవిత పరిపూర్ణతకు అన్వయించుకొని తరిస్తూ వస్తూ ఉన్నాము. రేపటి తరాల వారికి కూడా మూఢభక్తి, మూఢ విశ్వాసాలను కాకుండా మంచి కోసం, ప్రజాక్షేమం కోసం, మానవాళి క్షేమం కోసం, మంచి ఆయురారోగ్యాలతో ఉండే విధంగా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తూనే వాస్తవ లోకంలో జీవించేటువంటి వాతావరణం అలవర్చుకోవాలి. అంత తప్ప వెనక్కి వెళ్ళి ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి అనుకుని ఆ లోకంలోకి వెళ్లకుండా ఈ ప్రకృతి నిజమైనటువంటి దైవస్వరూపము, ఈ ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతికి హానికరమైనటువంటిది ఏది చేయకూడదు, ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో కళ్ళారా చూసిన సందర్భాలు వెనక్కి వెళితే కూడా తెలుస్తూ ఉంది. మన ముందు కూడా జరగడానికి అవకాశం ఉంది. వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి, ఏ విధంగా విజయం సాధించాలనేదే వినాయక చవితి యొక్క ఇతివృత్తం. అదే దానిలో దాగి ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహిస్తే నిజంగా మనం పరిపూర్ణ భక్తి నైవేద్యాన్ని మనం సమర్పించిన వాళ్ళమవుతాము. అదే మనం కోరుకునేది కూడా.

చూశారు కదా, కవులు కూడా ఆ పాటలో ఆధ్యాత్మిక భావనను చొప్పిస్తూనే విజ్ఞానమనే పదాన్ని కూడా వాడారు. విజ్ఞానానికి, వివేకానికి, విచక్షణకు ప్రతీకగా గణనాథుణ్ణి కొలుస్తాం. పంచభూతాలను విడనాడి పంచభూతాలను కాదని మనం బ్రతకగలమా, అది మనం ఆలోచించాలి. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే ఈ పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు అనే భావనలో బ్రతకాలి. దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా జీవితం దినదిన అభివృద్ధి చెందుతూ, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ప్రపంచ దేశాలకు ఎలా పోటీగా నిలదొక్కుంటున్నాం, టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకుంటున్నాం, చదువులు సంధ్యలు ఇవన్నీ కూడా ఏ విధంగా మనం నేర్పించుకుంటున్నాం అనేది కూడా ఆలోచించాలి, ఆ వైపు అడుగులు వేయాలి. వివేకం వికసించిన రోజుల్లో మనుషులు సమాజంలో ప్రశాంతంగా బ్రతకడానికి, కొన్ని అదృశ్య శక్తుల నుంచి బయటపడడానికి, సరైన మార్గంలో నడవడానికి కొన్ని రకాల ఆచారాలు, సాంప్రదాయాలు సృష్టించి వాటికి కొంత విజ్ఞానాన్ని, మరికొంత జ్ఞానాన్ని, కొంత మేధాశక్తిని జోడించి సమాజానికి ఉపయుక్తమైన దైవిక పరిజ్ఞానంతో బోధించారు విజ్ఞులు. అందులో భాగమే పురాణ ఇతిహాసాలు, కథలు, భాగవతాలు, ఇవన్నీ రాశారన్నమాట కవులు, మునులు, రచయితలు. మరి వారు చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితాన్ని పూలబాటగా చేసుకుందాం. అది దేవుడికి నైవేద్యంగా సమర్పించే అసలైన భక్తి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఇచ్చేటువంటి సందేశం అనే కార్యక్రమం మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. నేను మీ అశోక్. దైవతత్వాన్ని అర్థం చేసుకుందాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కొన్ని క్షణాలు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారం అవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పండగ వేళ పరవశం కాని పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యత.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట వంశోద్ధారకుడు సినిమా కోసం హరిహరన్ చిత్ర పాడిన మల్లెమాల గీతం. అది సంగీతం కోటి సమకూర్చారు. అద్భుతమైనటువంటి గీతం అది, మంచి కంపోజిషన్ అనమాట. మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనది కనీస బాధ్యత అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి కీలక అంశం అన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి విషయం. పండగ పూట రకరకాల వస్తువులు తెచ్చుకుంటాం, అదే శుభం కోరుతూ తెచ్చుకునేటువంటివి, పూజ కోసం వాడుకునేటువంటివి. ఆ మరుక్షణమే, ఆ మరుసటి రోజే, లేకపోతే 2 రోజులు 3 రోజుల తర్వాత అవి ఎలా మారిపోతాయి, వ్యర్థాలుగా మారిపోతాయి. వ్యర్థాలు కదా అని అనుకోము, ఇవి పూజా సామాగ్రి కదా అనుకుంటాం, చాలా పవిత్రంగా చూసుకున్నాం కదా నిన్న మొన్నటిదాకా అనుకుంటాం. కానీ వాస్తవంగా అవి వ్యర్థాలుగా మారిపోతాయి, మన పక్కనే పడేస్తాం అవి. వాటి ద్వారా ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసినా కూడా ఆ స్పృహను మర్చిపోయి మనము మన చుట్టూ ఉన్న అటువంటి పరిసరాలను మనం కలుషితం చేస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మన వస్తువులు వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మన ఇంటికి దూరంగా, మన పరిసరాలకు దూరంగా, ఎక్కడైతే మనకు ఏర్పాట్లను చేసుకుంటామో అక్కడ వాటిని ఉంచేసి రావాలి, అక్కడ పారేసి రావాలన్నమాట. సో అలాంటి విషయాలను మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ పండగ సందర్భంగా మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం పూజా సామాగ్రి, వాటిని ఉపయోగించి మరి మనం ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము. వాటి ద్వారా ముందే ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో రకరకాల బ్యాక్టీరియాస్ కొత్తగా జనరేట్ అవుతాయి, కొత్తగా పుట్టుకొస్తాయి. వాటి ద్వారా మనం పక్కనే నివసిస్తూ ఉంటాం కాబట్టి వాటి ద్వారా మనకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా మన ఆరోగ్యం చాలా ముఖ్యం, మన క్షేమం చాలా ముఖ్యం. సో ఆ క్షేమం కోరుతూ, మన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మనం చేసేటువంటి పనులు, చిన్న చిన్న పనులను మనం పక్కకు పెట్టకుండా అది బాధ్యతగా చేసుకుంటే ఇంకొంచెం బాగా ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది మనం చేసినట్లయితే మనం సుభిక్షంగా ఉంటాము. సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో పంటలు పండుతాయి, సమృద్ధిగా పండుతాయి, ఆర్థిక స్తోమత ఆర్థికంగా నిలదొక్కుంటా, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి.

0: చంటి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడని యుగుల గీతం అది. గీత రచన వేటర్ సుందరామూర్తి, సంగీతం ఇళయరాజ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటాం. పండగ పూట భక్తి అనేది చాలా చాలా ముఖ్యం. భక్తితో చేస్తే ఏదైనా కూడా సఫలమవుతుంది అనేది మనకు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి విశ్వాసం అనమాట. సరే, అదంతా ఒక విషయం అయితే దానంతా పక్కకు పెడదాం. ప్రస్తుతం మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, మరి పండగ వేళ ఆ గణనాథుణ్ణి ఇంట్లో కొలువు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము, నిలుపుకుంటాము, ఆ దేవుని ప్రతిష్ఠించుకుంటాం. కాబట్టి మరి ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వాడతాము. మట్టి వినాయకుల యొక్క ద్వారా మరి మనము పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఎలా దానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనం పిల్లలకు ఇప్పటి నుంచే చెబితే రానున్న కాలంలో కూడా మట్టి విగ్రహాలను వాడే సంస్కృతి సాంప్రదాయం వస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలు, కృత్రిమ రంగులతో చేసినటువంటి రకరకాల రంగులతో చేసినటువంటి విగ్రహాలను వాడితే అది ఏ విధంగా రేపు భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టవచ్చు, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం వినియోగించకూడదు, ఉపయోగించకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, మరి ఈ సందర్భంగా మరి వర్షాకాలం ముందుగా రకరకాల విద్యుత్ అలంకరణలు చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ విద్యుత్ కనెక్షన్స్ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సంబరంలో మునిగిపోతూ ఉంటాము. ఉత్సాహంగా ఆ పండగ వేళ శోభాయమానంగా చేసుకోవడానికి, అలంకరణలు చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా మరి విద్యుత్ కనెక్షన్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, విద్యుత్ ప్రమాదాల్లో కూరుకుపోకుండా ఉండాలి, సంబరంగా ఉండాలి, సంతోషంతో విరాజిల్లాలి, వాతావరణం అంతా కూడా ఒక ఆనంద హేలిలాగా ఉండాలి, కేలిలాగా ఉండాలి, ఆ కోలాహలం కనపడాలి. కానీ ఎలాంటి సమస్యలు కొని తెచ్చుకోకూడదు, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీస్ యంత్రాంగం అంతా కూడా కొన్ని సూచనలు చేశారన్నమాట. ఆ సూచనలు తప్పకుండా పాటించాలి, వాటికి లోబడి మనం కొన్ని పనులు చేసుకోవాలి. పర్యావరణం కోసం, పరిరక్షణ కోసం మనం అందరం కూడా బాధ్యతగా మెదులుకోవాలి అనేది ఇక్కడ మన సారాంశం అనమాట. మరింత విషయం చెబుతా వింటూ ఉండండి.
1: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

0: ఘర్షణ సినిమా కోసం కేకే సుచిత్ర పాడిన పాట విన్నారు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పండుగ వేళ పరవశం కానీ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా చిన్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోయాము మనందరం కూడా. అయితే ఈ పండుగల వేళ మంచి మంచి మ్యూజిక్ భక్తి గీతాలు వినే ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో డ్యాన్స్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము. అయితే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టకుండా వినసొంపైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం మాత్రమే మనం అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే గుండె సంబంధ రోగులతో వ్యాధులతో బాధపడే రోగులు ఉంటారు, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎంత పెద్ద డీజే సౌండ్ పెడితే అక్కడ మనం ఉన్నప్పుడు విన్నప్పుడు ఆ శబ్ద తాకిడికి గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది, తద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది ఒక భాగమైతే తర్వాత మనం నిమజ్జనం రోజు రకరకాల రంగులతో కృత్రిమ రంగులతో చల్లుకొని ఆనంద పరవశంలో మునిగిపోతూ ఉంటాము. అక్కడ కూడా సహజితమైనటువంటి రంగులు మాత్రమే వాడండి అనేది మనం ఈ సందర్భంగా చెప్పేటువంటి అంశం అన్నమాట.

0: ఆ పాటలాగా హుషారుగా పండగ సెలబ్రేట్ చేసుకుందాం. పర్యావరణ పరిరక్షణలో మనం భాగస్వాములు అవుదాము. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇది ఈరోజు ఇచ్చేటువంటి వినాయక చవితి సందర్భంగా మెసేజ్ అన్నమాట. స్టూడియోలో సమయం 12:30. తెలుగులో వార్తలు.
1: బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
2: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక హీ సాల్ మే 30% వృద్ధి హువా.
1: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
3: భాషా కిసి భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కి భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయి హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్టలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్టాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియాపై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియాకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియాకప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్టపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్టపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్టపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ, ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. కొన్ని క్షణాలు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. ఇప్పుడు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: ఇరుముడి సినిమా కోసం జీవి ప్రకాష్ స్వీయ సంగీతంలో పాడిన పాట. అది గీత రచన శివ నిర్వాణ.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: మీరు విన్న పాట చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం సాహితీ చాగంటి ధనుంజయ్ పాడింది. ఇప్పుడు విందాం రాజు వేడ్స్ రాంబాయి సినిమా నుంచి అనురా కులకర్ణి జయశ్రీ పాడిన పాట.
1: రాజు నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్లో చివరిగా మీరు విన్న ఆ పాటను పాడినవారు అమిత్ త్రివేది, శశ. ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. రాష్టంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా, వినాయక చవితి పర్వదినాన్ని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల వేడుకలు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని కర్తబాద్లో 69 అడుగుల ఎత్తుల కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ కర్తబాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కర్తబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి, గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్వర్క్స్, విద్యుత్, పోలీస్ శాఖలతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన మార్గాల్లో పూడికను వెంటనే తొలగించాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు భీమేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలను వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. సిద్దిబుద్ది వినాయక ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని ప్రభుత్వ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: మన హైందవ సంస్కృతిలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి. ఎల్నినో ప్రభావం ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ వేనాడ ప్రాంతంలో కూడా ప్రధానంగా అనేటువంటి విఘ్నేశ్వరుడు వేడుకోవడం జరిగింది. గత 3 రోజులుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఇదే విధంగా సుఖశాంతులతో ఉండే విధంగా మరి వారి ఆశీస్సులు అందేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.
1: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక అలంకరణలతో వేదికలను సిద్దం చేస్తున్నారు. విగ్రహాలను ఆయా ప్రాంతాలకు తరలించి ప్రతిష్టాపన చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మంలోని విజయ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం విజయ గణపతి ఆలయంలో సుమారు 1500 మంది భక్తులు గణేష్ మాలను ధరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక మండపాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ కాగజ్నగర్ పట్టణంలో కాలుష్య నియంత్రణ మండలితో పాటు వాసవి క్లబ్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వినాయకుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మట్టి వినాయకులు మాత్రమే ఉపయోగించాలని, దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లో వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి ఉండ్రాళ్లు, కుడుములు తదితర నైవేద్యాలను సమర్పించారు. వినాయక చతుర్థి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పురాతనమైన రేజెంతల్ సిద్ది వినాయక, రుద్రారం, గణేష్ గడ్డ ఆలయాలను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం నిర్వహించే గణేష్ ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను పూజిస్తున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ వినాయక ప్రతిమలను మండపాల వద్దకు భక్తులు చేరవేస్తున్నారు. పండుగ సందర్భంగా పూలకు, పండ్లకు రెట్టింపు ధరలు విక్రయిస్తున్నారు. జనగామ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో నిర్మించే ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్దిదారులకు ఈ వారంలోనే అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. ఇప్పటికే 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, మిగిలిన అర్హుల పరిశీలన కూడా ఈ వారంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గృహాల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని, లబ్దిదారులు, బ్రోకర్లు, మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. మొదటి విడత నగదును కేటాయింపు పత్రంలో పేర్కొనే అధికారిక బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ దేవేందర్ చైనాలోని యునాన్ మింజు విశ్వవిద్యాలయంలో 2025-26 సంవత్సరానికి ఉత్తమ విద్యాబోధకుడిగా ఎంపిక కావడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ హుస్నాబాద్ పేరును నిలబెట్టిన డాక్టర్ దేవేందర్ను హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిన్న రాత్రి నిర్వహించిన ఆగస్టు నెలవారీ నేర సమీక్ష సమావేశంలో నేర నియంత్రణ, దర్యాప్తు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని, వాలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీపీ సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పట్టణంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు డివిజన్ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. హైదరాబాద్ నగరం సహా రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్టంలో మరో 2 రోజుల పాటు అక్కడక్కడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులో ఉదయం వరకు నీటిమట్టం 21.56 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో వరద కాల్వ మీదుగా 170 క్యూసెక్ల మేర నీరు ఇన్ఫ్లోగా వస్తుందని తెలియజేశారు. ఈ నెలాఖరున రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్టవ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ ఇళ్ల లబ్దిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు అందజేస్తామని రాష్ట హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ తెలియజేశారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి 1 మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సుమం 1 గంట 20 నిమిషాలు దాటి 28 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రశ్న వచ్చేస్తుంది, సమాధానం మాత్రం చాలా షార్ట్గా పంపండి, ఎందుకంటే ఎక్కువ మంది పేర్లు చదివే అవకాశం ఉంటుంది. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. శుభాకాంక్షలు తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇలాంటివి మాత్రం టైప్ చేయకుండా నేరుగా సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ప్రశ్న వచ్చేస్తుంది, వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు అనువర్తింపజేసి వాడుతుంటారు? వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు వర్తింపజేసి వాడుతుంటారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమకు వేళ్లాయరా సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడింది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. మేము అడిగినటువంటి ప్రశ్న, వ్యాగిల్ డ్యాన్స్ ఏ జీవులకు అనువర్తింపజేసి వాడుతుంటారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా వెంటనే సమాధానం చేసిన వాళ్ళు ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి, అలాగే జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వెంకన్న లింగయ్య బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట. వీరు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం పంపారు. వీరందరికీ కంగ్రాట్స్. అలాగే ఇంకా సరైన సమాధానం పంపిన వాళ్ళు నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, పాలెంపోలి ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ హైదరాబాద్ నుండి, గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు ప్రదీప్ కుమార్ ఇంక వారి కుటుంబ సభ్యులు, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, మిర్యాల తిరుమలయ్య.

ఖండాలు పుట్టపాక బిఎన్ఎడ్ నగర్ నుండి మౌనిక బాలు వినయ్ కుమార్ అమ్మన గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మి వీరు రెండు సమాధానాలు ఇచ్చారు. అందులో సరైన సమాధానం ఉంది. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి కరీంనగర్ జిల్లా నుంచి. అప్పలరాజుపేట నుండి జక్రాన్పల్లి నిహారిక అరుణ రాజేందర్. నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. పోతంగల్ నిజామాబాద్ జిల్లా తోడ సంతోష నిఖిల. సేరి సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. చంపాపేట నుండి రాధ వారి కుటుంబ సభ్యులు. కనకరావుపేట నుండి పంతాడి శ్రీనివాసరావు మరుపుల నుండి మొహమ్మద్ జైనుద్దీన్ వీరు. ఇంకా కూడా చాలామంది ఆన్సర్ చేశారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి ఇంకా చాలామంది కూడా చేశారు. మరి టైం అయిపోయిన తర్వాత, పాట అయిపోయిన తర్వాత వచ్చిందనమాట ఆన్సర్స్. వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం ఎఫ్ఎం వివిధ భారతి 102.8. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు గనక సమాధానాలు ఇస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్న ఒకవైపు వినాయక చవితి సందడి, మరొక వైపు మనం ప్రశ్నలు వేస్తున్నాము, సమాధానాలు పంపుతున్నారు. ఇదొక సందడి. ఈ రెండు సందడిల మధ్య మరి ఆ సందడిని వదిలిపెట్టి ప్రశ్నల కోలాహలంలోకి వచ్చేశారు మన అభిమాన శ్రోతలందరూ కూడా. సరైన సమాధానం పంపుతూ ఆ స్పోర్టినెస్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు? మీకు గనక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇరవైవ శతాబ్దం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు.

షోటైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వోల్టా బియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలామంది ప్రయత్నం చేశారు. ఎప్పటిలాగే వారికి ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకే తెలీదు, ఉన్న సొంత నాలెడ్జ్తో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది మెదడుకు పదును పెడుతున్నారు. అయినప్పటికీ ఆన్సర్ మాత్రం దొరకలేదు ఎవరికి. ఒక్క ఒక్క శ్రోత మాత్రమే సరైన సమాధానం చేశారు. వారు ఎవరు అంటే, మరి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీరొక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. అందులో కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించిందే, వోల్టాబియా పద్ధతి ఎక్కువసార్లు దేని గురించి ప్రస్తావిస్తారు అంటే, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నియంత్రించేందుకు ఈ మెథడ్ను వాడతారనమాట. వీరు డెంగీ అని సమాధానం ఇచ్చారు. ఆ డెంగీ అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి వీరు సరైన సమాధానం పంపినట్టుగా మనం భావించాలి. స్పెషల్ కంగ్రాట్స్ వీరికి. మరి వినాయక చవితి పండుగ ద్వారా వీరికి విజయం చేకూరింది, అలాగే మన శ్రోతలందరూ కూడా అందరికీ విజయం చేకూరాలని, ప్రతి చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా మీకు విజ్ఞానం వినోదంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త ధరను అందించే ప్రయత్నం చేస్తుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తోంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది, రసాయన పదార్థం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట పెద్ద అన్నయ్య సినిమా నుంచి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

అగ్ని ప్రమాద నిరోధకల తయారీలో ఉపయోగించే కెమికల్ ఏది అని మనం ప్రశ్న వేశాము. చాలామంది శ్రోతలు చాలా సమాధానాలు దగ్గరగా ఉన్న సమాధానాలు చేశారు, కానీ సరైన సమాధానం చేయలేదు ఒక్కళ్ళు కూడా. కానీ ఇక్కడ అందరిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, బరిలోకి దిగాక ఓటమి గెలుపు అనేది చూసుకోవద్దు. చివరి వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అది పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉండాలి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన అభిమాన శ్రోతలు. చాలామంది అంటే చాలామంది శ్రోతలు కూడా అందరూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదు. సరైన సమాధానము ఏంటి అంటే, హైడ్రోఫ్లోరోకార్బన్స్ HFC ఈ కెమికల్ వాడతారన్నమాట. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పలేదు, కాబట్టి సమాధానం చెప్పిన క్రెడిట్ మొత్తం గోస్టు FM వివిధ భారతి 102.8 MHz చెందుతుంది. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఈ సమాధానం చెప్తారనుకుంటున్నాను ఈ ప్రశ్నకు. మనిషి చేతిలో తయారై వారిని నియంత్రిస్తుంది ఏంటి? మనిషి చేతిలో తయారై మనిషిని నియంత్రిస్తుంది అది ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి. 0402-3240 నెంబర్కు. మనం అడిగే ప్రశ్నలు సాదా సీదా ప్రశ్నలు కావు, ఇవి పోటీ పరీక్షలు తరచుగా కాదు అడిగేటువంటి చాలా టిపికల్ క్వశ్చన్స్ అన్నమాట. మనము తెలుసుకోవడమే కాకుండా ఇతరులను కూడా మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు ఎలాగో అందరూ విద్యావంతులే అయి ఉంటారు, మీ పిల్లలు కానీ లేకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పడానికి ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీరు వింటున్న పాట ప్రేమకథ సినిమా నుండి, గానం సౌమ్య, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌదరి.

మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు చాలా యాక్టివ్గా సమాధానాలు ఇస్తున్నారు. కాకపోతే ఆ స్పోర్టివ్నెస్ని మాత్రమే మనం కంటిన్యూ చేయాలి. నిజంగా వీళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పాలి. సమాధానం ఏదైనప్పటికీ మనం కూడా పోటీలో ఉండాలి అనే ఆ కసి, ఆ పట్టుదల, ఆ సంకల్పం అనేది చూడండి. అది నిజంగా ఎవరైనా హెడ్సప్ చేస్తారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మనిషి చేతులు తయారై మనిషినే నియంత్రిస్తుంది, దీనికి అదేంటి అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలామంది శ్రోతలు ఎప్పటిలాగే పార్టిసిపేట్ చేసే శ్రోతలందరూ కూడా సమాధానం చేశారు. కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళు పడిగల రాజు, ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి, లతా పోచారం నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశం సుగుణ వారి కుటుంబ సభ్యులు దస్తగిరి ప్రొద్దుటూరు నుంచి, పంతాడి శ్రీనివాసరావు మురిపల్లి నుంచి, గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కనకారావుపేట నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, డబ్బు. సరైన సమాధానం ఏంటంటే డబ్బు. మనిషి చేత తయారై మనిషిని నియంత్రిస్తుంది డబ్బు. ఇదే నిజంగా మనకు కనిపించేటువంటిది అదనమాట. అన్నీ దీంతోనే వస్తాయి అని అనుకుంటాము, కానీ కొన్ని కొన్ని రావు. కానీ మేజర్ పార్ట్ ఇది అనమాట. సరే, ఇది ఆన్సర్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అన్నీ తెలుసు కానీ ఎప్పుడూ ఏం మాట్లాడదు, ఏంటది? అన్నీ తెలుసు కానీ

ఎప్పుడూ ఏం మాట్లాడదు. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402-324-0850 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీరు వింటున్న పాట మెకానిక్ అల్లుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన జీట్ సాంగ్. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

చూడండి, కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఏం మాట్లాడదు, ఇది అది ఏంటి అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే చటుక్కున సమాధానం చేశారు పడిగల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామ బద్దుల నుంచి ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, ఆర్మూర్ నుంచి రాధ, నిహారిక అరుణ రాజేందర్ జక్రన్పల్లి నుండి, వీరు వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ హోట్ బెల్లంపల్లి నుంచి, వెంకన్న అమనగుర్తి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, పంతాడ శ్రీనివాసరావు మోరిపల్లె నుండి, అప్పలరాజు పెడన, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, దస్తగిరి సంధ్య పెదటూరు కడప జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేశం హేమలత, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, కనకరావు పెడన కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి, నేదురూరి కళ్యాణ్ చారి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి, మురహరి యశోద మిర్యాల తిరుమలయ్య ఆండాలు శ్రీనివాస్ షాపల్లి నుండి, పుట్టపాక భవానీ వెంకట్ మిథున్ మాస్టర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, వీరు చిలకమరి ఉపేంద్రాచారి రంగారెడ్డి జిల్లా ఏకలవీర్ నగర్ నుంచి, వెంకటేష్ శ్యామల హైదరాబాద్ బిఎన్ఎడ్ నగర్ నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, నందిపేట నుంచి వెంకటేష్ వీరు రాంగ్ చేశారు, గజ్వేల్ నుంచి సెర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్ వీర్జాద్గూడ నుంచి, శ్రీనివాస్ కొత్తూరు నుంచి, పూర్ణ చంద్రశేఖర్ రావు, తర్వాత సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీ తేజ, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ ధనరాజ్ సునీత, సేరే బాలాజీ సావిత్ర కుబేర్ నిర్మల్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం ఏంటి అంటే పుస్తకం. పుస్తకానికి అన్ని విషయాలు తెలుసు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు అని కూడా మనందరికీ తెలుసు. మరి అవి ఎప్పుడు స్వయంగా మాట్లాడు కాబట్టి అది విషయం అన్నమాట. ఇంకా రకరకాలుగా ఆన్సర్ చేశారు. వారందరికీ ఫుల్లీగా నాలెడ్జ్ ఉందని తెలుసు. బట్ ఇక్కడ పుస్తకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. మనసుకు అన్నీ తెలుసు అనేది అనుకుంటాం, కానీ పుస్తకాల్లో రాసినవి ఏంటి అంటే శాస్త్రవేత్తలు, పండితులు, తర్వాత ఇంకా విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేసి పరిశోధన గ్రంథం అందులో రాశారనమాట. సో అది వాస్తవాలకు ప్రతిరూపాలన్నమాట. పుస్తకాలకు తెలియకుండా మనదే ఉండదు. మనకు తెలిసింది కూడా పుస్తకాల ద్వారానే మనం చెబుతాం కాబట్టి అది సరైన సమాధానం. ఇది ఈ వరల్డ్ షో టైం కార్యక్రమం. కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేసి మీ సమయాన్ని వెచ్చించి కార్యక్రమానికి మరింత ఎప్పటిలాగా బ్యూటీని అందించినందుకు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇవాల్టే షో టైం కార్యక్రమం. నమస్తే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఏదో చెయ్యాలనే తపన, మనకంటూ ఒక గోల్డెన్ పేజ్ ఉండాలనే సంకల్పం, చరిత్రలో నిలవాలనే ఆకాంక్ష, ఏమైనా సరే సాహసం చేయాల్సిందే, లక్ష్యం నెరవేరాల్సిందే అనే గట్టి పట్టుదల కసి, ఇలాంటివెన్నో ఆశయ సిద్ధి కోసం పెట్టుకున్న, గమ్యం చేరే వరకు విశ్రమించని ఒక అరుదైన రికార్డ్స్ను సాధించిన సాహసి గురించి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో తెలుసుకుందాం.

రోబో సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో సుజనే కసిన్ పాడిన పాటది మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళ గురించి, ఒక మహిళా క్రీడాకారిణి గురించి, ఆమె సాహసం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఎస్పెషల్లీ ఇది. మన చుట్టూ ఎన్నో అల్లుకుపోయిన బంధాలు, పైగా కొన్ని కట్టుబాట్లు, బలహీనతలు, కొందరు నూరిపోసే పెరిగితనం, కొందరు వెనక్కి లాగే ప్రయత్నాలు, వివక్షత అడ్డుపెట్టి లక్ష్యానికి మసిపూసే ప్రయత్నాలు, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా బలమైన విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం, కఠోర సాధన ముందు ఏవీ కూడా పని చేయవు. సరికదా ఆశ్చర్యపోవటం, ఆ తర్వాత అభినందించటమే తర్వాయి. ఏంటి ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నారు, ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, చెబుతా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM వివిధ భారతి 102.8 MHz.

కలేజ సినిమా కోసం హేమచంద్ర శ్వేత పాడిన పాట విన్నారు. మనం శక్తిశైలి కార్యక్రమంలో ఒక మహిళా క్రీడాకారిణి సాధించిన ఒక గొప్ప అద్భుత విజయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విధాత విధిరాతను తలదన్ని ఏకంగా అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా ప్రపంచ రికార్డు సాధించి ప్రపంచానికి సవాల్ విసిరిన ఒక మహిళా క్రీడాకారిణి ఆమె. ఆమె సక్సెస్ ఏంటో చెబుతా, మరి ఆమె పడినటువంటి శ్రమ ఏంటి, ఆమె చేసిన పోరాటం ఏంటి, నిజంగా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్ర, ఇలాంటి వాళ్ళ యొక్క సాహసాలను అప్పుడప్పుడు ప్రపంచానికి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా విశేషాలతో, సక్సెస్ స్టోరీలతో వివిధ భారతి FM 102.8 MHz వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం.

ఏమండోయ్ శ్రీవారు సినిమా కోసం టిప్పు గంగపాటిని పాట విన్నారు. గీత రచన ఆనందశ్రీరామ్, సంగీతం శ్రీకాంత్ దేవ. మనం వింటున్నాం శక్తిశైలి కార్యక్రమం. సాహసం ఉన్నతంగా ఉన్నప్పుడు ఏ అంగవైకల్యం అడ్డు కాదు అని చేసి నిరూపించిన, అరుదైన ఘనత సాధించిన ఘనపాటి ఆ వనిత తన కుడికాలు దుండగుల చేతుల్లో పొగొట్టుకున్నప్పటికీ కృత్రిమ కాలు అమర్చుకుని మరీ సాహసయాత్రను చేయటం అంటే తన ఆత్మవిశ్వాసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొక్కవోని దీక్ష ఆమె సొంతం. కృత్రిమ కాలుతో తన 25వ ఏట ప్రపంచంలో అత్యున్నత శిఖరమైన ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళగా చరిత్రకే చరిత్రను సృష్టించిన సాహస వీర నారిమణి ఆమె. ఆమె ఎవరో కాదు, వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సింహ. ఆమె జీవిత ప్రయాణంలో జైత్రయాత్రలో ఎదుర్కొన్న మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం ఉదిత్ నారాయణ చిత్రపడిన పాట విన్నారు. ఇప్పుడు శక్తిశీలి కార్యక్రమంలో అరుణిమ సింహ సాధించిన సక్సెస్ స్టోరీ, తర్వాత ఆమె క్రీడా జీవితం, ఆమె అంగవైకల్యం రావడానికి గల కారణాలేంటి, ఆమె చేసిన సాహసం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఒక 45 నిమిషాలు సరిపోదు. కారణం ఏంటంటే ఆమె సాధించిన జీవితం, సాధించినటువంటి విజయాలు చాలా చాలా ఉన్నాయి. అందులో తన కాలు ఎలా పోగొట్టుకున్నారు, తర్వాత దుండగులు ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఎందుకని ఆమె దాడి చేశారు అనే అంశాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఆమె హిస్టరీలో. అవన్నీ కూడా సమయం దొరికినప్పుడు చదవండి, బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇన్స్పైర్ అవుతాము, ఎంతోమందికి మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతాము. అయితే రైలు ప్రయాణంలో వెళుతున్నప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం గొలుసు కోసం ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మధ్య తోపులాటలో వారి నుంచి ధైర్యంగా ఎదుర్కొని సమయస్ఫూర్తితో వారి నుంచి తప్పించుకోవాలనే ఒక సాహసం చేసిందనమాట, చేశారనమాట ఆమె. ఆ పరంపరలో, ఆ నేపథ్యంలో ఆమె రైలు నుంచి దూకటం, ఆ తర్వాత ఎవరు చూడకపోవటం, అందులో కాలు విరిగిపోవటం, అదంత జరిగింది. అది ఎంత అరిచినా కొన్ని గంటల వరకు కూడా అది ఒక విషాదకర సంఘటన అనమాట. కానీ అందరినీ ఆలోచింపజేసేటువంటి అంశము. కానీ ఆ సమయంలో కూడా ఆమె సాహసం, ఆమె ధైర్యం, తెగువ, అదన్నీ కూడా నిజంగా ఎంతోమందికి ఆదర్శం అనమాట. అలాంటి గొప్ప వీరవనిత క్రీడాకారిణి, సాహసశీలి మన అరుణిమ సింహ.

మీరు విన్న పాట లక్ష్మీ సినిమా కోసం రాజేష్ గంగా బృందం పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమంలో అరుణిమ సింహ మొట్టమొదటి దివ్యాంగురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి వీర నారిమణి సాహసి అరుణిమ సింహ మాజీ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. తన బలమైన ఆకాంక్ష మేరకు సిఐఎస్ఎఫ్లో చేరాలనే లక్ష్యంతో పరీక్షలు కూడా రాశారనమాట. ఆమె 2011 ఏప్రిల్ 12 లక్నోలో ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. అదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ రైలు నుంచి కిందికి దూకేశారు. దూకినప్పుడు తాను ఏంటి అంటే పక్క ట్రాక్లో పడిపోయారనమాట. అదే సమయంలో రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేదు. గమనించే లోపే ఆ రైలు ఆ కాలు మీద నుండి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. చికిత్సలో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ విషయాన్నంతా కూడా అప్పటికే వార్తల్లో మొత్తం అందరికీ తెలిసిపోయింది. కానీ ఆమె చేసినటువంటి సాహసాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆమెకు రైల్వేలో ఉద్యోగం కూడా ఇచ్చారనమాట. అయితే మానవత దృక్పథంతో ముఖ్యంగా అక్కడ ఏంటంటే సమయస్ఫూర్తితో ఆ దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేసినటువంటి ప్రాణాలకు తెగించి చేసినటువంటి అంశం. రైలు వస్తోంది, రైలు

ట్రాక్ మీద కాలు రైల్వే కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. అసలు అది ఊహించుకుంటేనే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సమస్యలు కానీ ఇంకేవైనా సవాళ్ళు ఎదురైనప్పుడు ధీటుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. తర్వాత కాళ్ళు మళ్ళీ కృత్రిమంగా కాలు అమర్చుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం, ఇదెంత పెద్ద విషయమండి. సో అలా కొంతమంది గుండె ధైర్యం, పట్టుదల ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, చాలా ఒక రేంజ్లో ఉంటాయన్నమాట, అవి మనం మాటల్లో చెప్పలేము. వాళ్ళు సాధించిన విజయాలను చూస్తే ఏంటి ఔరా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఏంటంటే, మనము కొన్ని విషయాలను విశ్లేషిస్తే ఒకనొక సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళకి మనం ఓదార్పునిస్తూ ఉంటాం. కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక రకమైన ఓదార్పు ఇస్తాం, కొన్ని సమయాల్లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వాళ్లకు ఒక రకమైన ఓదార్పునిస్తాం, ఒక్క మార్కుతో ఒక ర్యాంక్ మిస్ అయిన వాళ్లకు ఒక రకమైన ఓదార్పునిస్తాం, అలా ఒక సెకండ్లో ఒక బంగారు పథకాన్ని కోల్పోయిన వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం. తర్వాత అసలే ఆ పోటీలో నిల్చొని అసలు కింది స్థాయిలో కూడా రానప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఓదార్పునిస్తాం, సానుభూతి ప్రకటిస్తాం. అలా లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు కాలు పోయింది, కాలు మళ్ళీ కృత్రిమ కాలు అమర్చుకున్నారు, సాహసం చేయాలని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఒక సంకల్పం ఉంది, దానికి ఏ రకమైనటువంటి ఓదార్పునివ్వాలి, దానికి ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అంత ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు లేని సమయంలో, జీవితం నెట్టుకొస్తున్నటువంటి సమయంలో బ్రతకాలనే వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తాం, బాగా లక్ష్యం గొప్పగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తూ ఉంటాం, ఒక రకమైన ప్రేరణని తర్వాత ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్యాలు గొప్పగా ఉన్నప్పుడు అవి చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి, అవి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది, ఎంతోమందికి మార్గదర్శంగా నిలుస్తారు. అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు నిజంగా అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి, అప్పుడప్పుడు మీకు కూడా పరిచయం చేస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం, గుర్తు చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనం జీవితంలో సక్సెస్ సాధించడానికి చాలా ఉపయోగపడతాయనేది మా అభిప్రాయం అన్నమాట. అభిప్రాయమే కాదు, అదే నిజం. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం, అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఇది ఇవాళ అరుణిమ సింహ సాధించినటువంటి చైత్రయాత్ర. ఎప్పుడో ఒకసారి మీకు వీలు దొరికినప్పుడు వాళ్ళ చరిత్ర చదివితే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, హృదయం ద్రవించిపోతుంది, మనం కూడా ఏదో చేయాలనే ఒక ఆలోచన అలా ఒక స్పార్క్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అది వాళ్ళ యొక్క గొప్పతనం.

మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఎంత తెలివిగా నడుచుకున్నప్పటికీ, ఎంత విద్యావంతులు అయినప్పటికీ ఎక్కడో ఓ చోట వారికి నిరాధరణ అనేది వస్తూ ఉంటుంది. కానీ వాటన్నింటినీ అధిగమించి మేము సైతం అంటూ అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి ఎదుగుతున్నారంటే నిజంగా వాళ్ళందరికీ సల్యూట్ చేయాల్సిందే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 49 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి మళ్లీ సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: अब विविध भारती आपके एलेक्सा डिवाइस पर भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా 25 ఏళ్లుగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. క్షిప్రా నది వెంబడి ఉన్న వివిధ ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయి. ఉత్తర సరిహద్దుల్లో షీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ

దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాక్లను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు పటిష్ట భద్రత కల్పించినందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ కుమార్ను లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు అభినందించారు. పలు దేశాల అధినేతలు పాల్గొన్న ప్రపంచ సదస్సును సజావుగా సురక్షితంగా నిర్వహించారంటూ పోలీస్ కమిషనర్తో పాటు ఢిల్లీ పోలీస్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. భారతదేశ టోకో ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో పెరిగింది. జులైలో 9.78% ఉంటే ఆగస్టులో 9.92% పెరిగింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకో ధరల ద్రవ్యోల్బణం వరుసగా 4 నెలల కూడా 9% మార్కుకు పైన కొనసాగింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్ విద్యుత్ అథారిటీకి రోజుకు 18 గంటల పాటు పవర్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్లు, తానక్పూర్ మహేంద్రనగర్ లైన్ ద్వారా 54 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AINNews_HYDని ఫాలో అవ్వండి. AINNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:03 దాటి 37 సెకండ్లు. వివిధ భారతి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలంటోంది మీ ఆర్జే విశాలి. ఛాయ్తో హాయ్ కబుర్లకి స్వాగతం. ఈరోజు ఛాయ్తో హాయ్ కబుర్లలో మనం మాట్లాడుకుందాం వినాయక చవితికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలను. అంటే వినాయక చవితిని ఎలా జరుపుకుంటాం, పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఎలా హడావిడి చేస్తూ ఉంటారు, పిల్లలు పందిళ్లలో ఎంత సరదాగా గడుపుతారు, ఇటువంటి విషయాలన్నిటినీ బోలెడన్ని కబుర్లను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నంబర్ 1 చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈరోజు మనం వినాయక చవితికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుకుందాం అన్నాను కదా. వినాయకుడు అనగానే మనకి గుర్తొచ్చేది విఘ్నేశ్వరుడు కదా. మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళం ఒక స్తోత్రాన్ని చదివేవాళ్ళం, ఒక శ్లోకాన్ని, అలాగే చిన్నపిల్లలకు కూడా మనం వాళ్ళ చేత చదివించి వాళ్ళకు అలవాటు చేయించాం. అదే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. అసలు ఈ శ్లోకానికి అర్థం ఎంతమందికి తెలుసు అంటే, ఈ శ్లోకానికి అర్థం వంగిన తొండం ఉన్నవాడా, గొప్ప రూపం కలిగినవాడా, కోట్ల సూర్యులంత వెలుగు కలిగినవాడా, నేను చేసే పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగించి వాటిని సరిగ్గా పూర్తి చేసే శక్తిని ఇవ్వు అని దీని అర్థం. అయితే ఈ శ్లోకం మనం చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రతి పనికి చదువుతూనే ఉంటాం. ఈ శ్లోకం వినంగానే మనకు గుర్తొచ్చేది వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. అందుకేనేమో కొత్త ఇల్లు అయినా, కొత్త ఉద్యోగమైనా, చదువు అయినా, ఎగ్జామ్స్ అయినా, వ్యాపారమైనా, ఏ మంచి పని ప్రారంభించినా ముందుగా గణపతిని ప్రార్థించటం మన సాంప్రదాయం. అలా చూస్తే వినాయక చవితి అంటే ఒక్కరోజు పూజ చేసి ఉండ్రాళ్ళు తిని ప్రసాదం తీసుకోవటం మాత్రమే కాదు, మన జీవితంలో కొత్తగా ఏది మొదలుపెట్టినా వినాయకుడితో ఒక కనెక్షన్ ఉంటుంది కదా. రైట్, మరి ఇలాంటి మంచి మంచి బోలెడన్ని విషయాలను మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి.

0: జై చిరంజీవ చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. వినాయక చవితి దగ్గర పడుతోంది అన్నప్పటి నుంచి మన ఇంట బయట కూడా అట్మాస్ఫియర్ ఒక్కసారిగా మారిపోతుంది కదా. ఇంట్లో ఒక రకమైన ప్రిపరేషన్, బయట యువకులు ఇంకో ప్లానింగ్లో ఉంటారు. పిల్లల ఎగ్జైట్మెంట్ అయితే అసలు వేరే లెవెల్. ముఖ్యంగా కాలనీలు, అపార్ట్మెంట్స్, చిన్న చిన్న వీధుల్లో వినాయక చవితి పండుగ ఒక్కరోజు కాదు, కనీసం వారం రోజుల ముందే మొదలైపోతుంది. ముందుగా యువకుల మీటింగ్స్, ఈసారి వినాయకుడిని ఎక్కడ పెట్టాలి, ఎంత పెద్ద విగ్రహం తేవాలి, డెకరేషన్ ఎలా చేద్దాం, సౌండ్ సిస్టమ్స్, డొనేషన్స్ ఎంత కలెక్ట్ అయింది, ఇలా చిన్న చిన్న మీటింగ్స్తో మొదలై పెద్ద ప్లానింగ్ సెషన్ అయిపోతుంది కదా. మరి ఇంకా ఇలాంటి బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బొమ్మరిల్లు చిత్రానికి గాను మురళి, నవీన్, ప్రియా, ప్రకాష్ పాడిన పాట విన్నారు. కులశేఖర్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో. సమయం 5:24. ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. వినాయక చవితి స్పెషల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ పండుగ చిన్న పిల్లలకు అయితే పండుగ ఇంకా ఫన్ కూడా. కొత్త బట్టలు, స్కూల్ హాలిడేస్, ఈవినింగ్ ఫ్రెండ్స్తో మండపం దగ్గర మీట్ అవ్వటం, ప్రసాదం కోసం వెయిట్ చేయటం, ఇంట్లో మహిళల ప్రిపరేషన్ కూడా అంతే. పండుగకి ముందు రోజు ముందే పూజకి ఏం కావాలి, ప్రసాదాలు ఎన్ని చేయాలి అంటూ కిచెన్ అంతా బిజీ బిజీ. పొద్దున పూట పండుగ ఇంట్లో ఒకలాగా ఉంటే సాయంత్రం పందిళ్లలో అయితే వేరే లెవెల్. ఒక మండపం నుండి వేరే మండపానికి వెళ్ళటం, అక్కడ డెకరేషన్ చాలా బాగుందిట, అక్కడ వినాయకుడు ఇంకా బాగున్నట్ట, అక్కడ చూద్దామా అని వెళ్ళటం, తెలియకుండానే ఒక చిన్న గణేషుడి టూర్ అయిపోతుంది కదా. అపార్ట్మెంట్లు, కాలనీలు అన్నీ ఫ్యామిలీస్గా మారిపోతాయి. అందుకే వినాయక చవితి మనకు అంత స్పెషల్. మరి ఇంకా మాట్లాడుకుందాం బోలెడన్ని విషయాలను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: రారండోయ్ వేడుక చూద్దాం చిత్రానికి గాను రంజిత్ అండ్ గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ విశాలితో. అసలు ఇటువంటి పండుగలప్పుడే కదా అందరిలో ఉన్న క్రియేటివిటీ బయటపడుతుంది. ఎలా అంటారా, పూల డెకరేషన్లు ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అంటూ టీం వర్క్ చేయటం చాలా బాగుంటుంది కదా. పిల్లల్లో అయితే కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. ఎలా అంటే, వాళ్ళ చేత స్టేజ్ మీద పాటలు పాడించటం, అంటే భక్తి గీతాలను పాడించటం, డాన్సులు చేయించటం వంటివి చేస్తే స్టేజ్ ఫియర్ పోయి భవిష్యత్తులో వాళ్ళు పీపీటీ ప్రజెంట్ చేయాలంటే, అంటే పేపర్ ప్రజెంటేషన్స్ ఎప్పుడైనా చెయ్యాలి అంటే వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమంటారు కదా, ఇంట్లో పండుగ, వీధిలో సందడి, పిల్లల్లో ఆనందం, పెద్దల్లో ఆప్యాయతలు, ఇవన్నీ కలిసి వచ్చే అందమైన పండుగ మన వినాయక చవితి. పండుగ ఇలా ఉంటే మరి నిమజ్జనం అయితే వేరే లెవెల్ కదా. అబ్బా, అసలు ఆ డీజేలతో ఆ వినాయకుడిని తీసుకెళ్లటం చూస్తే అయితే కొందరు చిన్నారులు గణేషుని నిమజ్జనం చేయటానికి ఎంత బాధపడిపోతారో మనం చాలా రీల్స్ను ఇన్స్టాలలో చూస్తూ ఉంటాం కదా. కానీ ఏది ఏమైనా ఈ పండుగ అందరికీ ఆనందాలను తేవాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిద్దాం. మరి మరిన్ని విషయాలను మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎంసీఏ చిత్రానికి గాను జస్ ప్రీత్ జస్ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే విశాలి. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న

మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిందిట. వెంకటేష్ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదా. అదే సమయంలో త్రివిక్రమ్ సినిమాల్లో హ్యూమర్, డైలాగ్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని చూపించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో మొదటి నుంచే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ అప్డేట్స్ గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఫీదా చిత్రానికి గాను మధుప్రియ రామ్ కి పాడిన పాట విన్నారు. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి శక్తికాంత్ కార్తిక్ దర్శకత్వం వహించారు.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే విశాలితో. ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సినిమాలో వెంకటేష్ చిట్టిబాబు అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క క్యారెక్టర్ని పరిచయం చేస్తూ మేకర్స్ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. వెంకటేష్తో పాటు శ్రీనిధి శెట్టి, యువినా పార్థివి, రాజా ప్రజ్వల్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే మొదట చూస్తే ఒక సింపుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా అనిపించినా కూడా కథలో ఇంకొక సీరియస్ యాంగిల్ కూడా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చారు మేకర్స్. ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ షేడ్ ఉండబోతోందనే ఆసక్తి టీజర్ తర్వాత మరింత పెరిగింది. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, కెవిన్ కుమార్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మొత్తానికి వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, మంచి క్యాస్ట్, ఇప్పుడు టీజర్లో కనిపించిన డిఫరెంట్ టోన్, ఇవన్నీ కలిసి ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాపై ఆడియన్స్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను థియేటర్లో చూడాలంటే ఇంకా చాలా రోజులు మనం వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
7: అబ్బా కడుపు నిండిపోయింది.

0: అలవైకుంఠపురంలో చిత్రానికి గాను అనురాగ్ కులకర్ణి మంగ్లి పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆచార్య చిత్రానికి గాను హారికా నారాయణ్ సాహితీ చాగంటి పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు ఈరోజు తొలి పూజ నిర్వహించారు. గణపతి ఆశస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని

సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇక వార్తల వివరంగా, హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు మహారాష్టలో ప్రారంభమైనప్పటికీ ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నింటినీ తొలగించి రాష్టంతో పాటు దేశమంతటా శాంతి సమృద్ది ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకుడు రామచంద్రరావు పాల్గొంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. మరోవైపు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పీ మహేష్ బి గేతే అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో పరస్పర గౌరవంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు విఘాంతం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా పలు గణేష్ మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో నల్గొండ నగర ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జా మానవతా దృక్పథంతో స్పందించి ఒక పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అండగా నిలిచారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన మామిళ్ల పద్మ ఇందిరమ్మ పథకం కింద దరఖాస్తు చేసుకోగా సాంకేతిక కారణాలతో ఈ దశ పోర్టల్లో ఇల్లు మంజూరు కాలేదు. అయితే ఈ విషయం తెలియని లబ్దిదారు ఇల్లు మంజూరైందనే నమ్మకంతో అప్పు చేసి తన సొంత స్థలంలో ఇంటి బేస్మెంట్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి మామిళ్ల పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ పరిశీలించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు మామిళ్ల పద్మ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ను అందజేశారు. ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆదేశాలతోనే ఇటీవల అసెంబ్లీ గేట్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారని కెకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో రాత్రంతా కురిసిన

0: భారీ వర్షాలకు తోడు రెయిన్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదులకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19వ తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సింగరేణి సంస్థ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకు చెందిన 300కు పైగా కంపెనీలు హాజరు కానున్నాయని వెల్లడించారు. సుమారు 4,000 మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈరోజు తొలిపూజ నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈరోజు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:19 దాటి 19 సెకండ్లు. డ్రైవ్ టైమ్ హిట్స్ కి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. ఈనాటి డ్రైవ్ టైమ్ హిట్స్ లో ముందుగా ఈరోజు మనం వినబోయే పాట కంటే కూడా ముందుగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ డ్రైవ్ టైమ్ హిట్స్ని వినే ప్రయత్నం చేద్దాం. వినాయకుడి రూపాన్ని మనం చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాం కదా. పెద్ద తల, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, ఒకే దంతం, కింద చిన్న మూషిక వాహనం. కానీ ఒక్కసారి ఆ రూపాన్ని కాస్త ఆలోచిస్తూ చూస్తే ప్రతి భాగంలో ఒక చిన్న లైఫ్ లెసన్ కనిపిస్తుంది. పెద్ద తల అంటే అది మనకు పెద్దగా ఆలోచించమనే భావననిస్తుంది. మనకే మనం లిమిట్స్ పెట్టుకోకుండా మన గోల్స్, మన డ్రీమ్స్, మన ఐడియాస్ కొంచెం పెద్దగా ఆలోచించాలి, పెద్ద కలలు కనాలి అని చెప్పినట్టుగా ఉంటుంది కదా. పెద్ద చెవులు మరో విషయం చెబుతున్నట్టు ఉంటాయి. అదే ఎక్కువగా వినండి, తక్కువగా రియాక్ట్ అవ్వండి. మనం చాలా ప్రాబ్లమ్స్ను మాట్లాడే ముందు ఒకసారి పూర్తిగా విన్నా లేకపోతే అర్థం చేసుకున్నా, తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఉన్నా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా. మరి ఇలాంటి విషయాలను మాట్లాడుకుంటూ ఈనాటి డ్రైవ్ టైమ్ హిట్స్లో పాటలను వినేద్దాం. ముందుగా డ్రైవ్ టైమ్ హిట్స్లో వస్తున్న పాట అనగనగా ఒక రాజు చిత్రం నుండి నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి మిక్కీ జెమేయర్ సంగీతం.

0: నన్ను ట్యాగ్ చేయమా.
1: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ లో వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి అదే తరహాలో వినాయకుడికి ఉన్న చిన్న నోరు కూడా చాలా సింపుల్ మెసేజ్ ఇస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి, మాటల కంటే మన యాక్షన్స్ ఎక్కువగా మాట్లాడనివ్వండి అనని చెప్తుంది వినాయకుడికి ఉన్న చిన్న నోరు. మరి డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట అనుకోకుండా ఒకరోజు చిత్రం నుండి స్మిత పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి MM కీరవాణి సంగీతం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ విశాలితో. మరి డ్రైవ్ టైమ్ హిట్స్ లో మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే వినాయకుడికి ఉన్న చిన్న కళ్ళు, ఎంత పెద్ద ప్రపంచం మన ముందు ఉన్నా మనం చేస్తున్న పని మీద ఫోకస్ ఉండాలి అన్నట్లుగా ఒకేసారి అన్నింటినీ చూడాలని ప్రయత్నిస్తే కాన్సన్ట్రేషన్ పోతుంది. కానీ ఒక్క పని మీద దృష్టి పెడితేనే అది పూర్తవుతుంది, అదే ఫోకస్. ఎంత డిస్ట్రాక్షన్స్ ఉన్నా మనం చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది, ఏమంటారు కదా. మరి డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట ఈడియట్ చిత్రానికి గాను శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. కందికొండ సాహిత్యానికి చక్రీ సంగీతం.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ లో మనం వినాయకుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం కదా. అయితే మరి వినాయకుడి తొండం చూసారా, అది చాలా బలంగా కూడా ఉంటుంది కదా, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. ఎంత బలంగా ఉంటుందో అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది. పెద్ద చెట్టును కదిలించగలదు, అది చిన్న పువ్వును కూడా తీసుకోగలదు. మన జీవితంలో కూడా ఇదే బ్యాలెన్స్ అవసరం, అదే ఫ్లెక్సిబిలిటీ. ఏ సిచ్యువేషన్ వచ్చినా అడ్జస్ట్ అయ్యే ఆ బ్యాలెన్స్ అవసరం ప్రతి మనిషికి అని తెలియజేస్తుంది. వినాయకుడి విరిగిన దంతం విషయానికి వస్తే, ఇది నాకు చాలా మీనింగ్ఫుల్గా అనిపించే విషయం. కొన్ని పెద్ద విషయాలు లేదా ఏదైనా పెద్దగా సాధించాలంటే చిన్న చిన్న వాటిని వదులుకోక తప్పదు కదా. ఒకసారి అలాగే చేస్తుంటాం, అది కంఫర్ట్ కావచ్చు, ఈగో కావచ్చు, టైం కావచ్చు, ప్రతి సాక్రిఫైస్ నష్టం కాదు, అన్నెసెసరీ అటాచ్మెంట్ కావచ్చు. ఒక మీనింగ్ఫుల్ గోల్ కొన్ని సాధించడం కోసం ఇంకొన్ని చిన్న చిన్న విషయాలను వదిలివేయాలి అని కూడా చెప్తుందన్నమాట ఇది. అయితే డ్రైవ్ టైమ్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట సింహాద్రి చిత్రానికి గాను టిప్పు చిత్ర పాడిన పాట వింటారు. చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

ఇక చివరిగా వినాయకుడి మూషిక వాహనం. అంత పెద్ద వినాయకుడు అంత చిన్న మూషికంపై ప్రయాణిస్తాడు కదా, అదే మనకు ఒక మంచి రిమైండర్. చిన్నదిగా కనిపిస్తుందని ఏది తక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న ఐడియా, ఒక చిన్న సహాయం, ఇవే కొన్నిసార్లు పెద్ద మార్పుకు కారణమవుతాయి కదా. అలా చూస్తే వినాయకుడి రూపం కేవలం ఒక దైవ రూపం మాత్రమే కాదు, విఘ్నాలను తొలగించే దేవుడిగా మాత్రమే కాదు, మన రోజువారీ జీవితానికి చిన్న చిన్న సూచనలు ఇచ్చే, విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో గుర్తు చేసే గురువు కూడా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:40. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికమవుతుంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృధా అని చెప్పక తప్పదు. నీరున్నవారు ఇష్టారీతిగా వృధా చేస్తుంటూ పోతుంటే లేనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృధా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ ఎంతో అవసరం. నీటిని మనం తాగడానికే కాకుండా అనేక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సహజ వనరులను వృధా కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుభ్రం

0: పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు తాగడం వల్ల ఏటా అనేక మంది వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా సురక్షిత నీరు తాగడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచినీటి కొరత వేధిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతుందని, అందువల్ల నీటిని వీలైనంత సంరక్షించుకోవాలి. దీనికోసం కొత్త బావులు, బోర్వెల్స్ తోడాలి. స్థానిక సంఘాలతో చేతులు కలిపి ఈ పని చేపట్టాలి. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ ను మరమ్మతులు చేయాలి. పశువుల కోసం నీటి టవర్లను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం చాలా అవసరం. తద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయొచ్చు. ఇళ్లు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి స్థానికంగా సంఘాలను ఏర్పరచుకోవాలి. ప్రభుత్వాలు నీటి వనరుల ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అది త్రాగునీటి ఎద్దడి తీర్చడంతో పాటు పరిశుభ్రతకు సహాయపడుతుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయగలగాలి. అది ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సులభంగా ఎదుర్కోవచ్చు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణధారం. నీరు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదం వెల్లి విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతుంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాలే ఉన్నాయి. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3%. ఈ నేపథ్యంలో జన వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్ ని అలాగే వదిలేస్తారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకండ్కి లీక్ అయ్యే నీటి చుక్క రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించని నీటిని వెంటనే ట్యాప్లు జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగునీరు లభించక పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదాంతాలు అనేకం చూస్తూ ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్లను అమర్చుతున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడం ఎలాగో, ఆన్ చేయడం ఎలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయంలో వీటిని తిప్పి అలాగే వదిలేసి బయటికెళ్లిపోతే చాలా నీరు వృధాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రయోజనకరం. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం ఇలాంటివి చాలా ముఖ్యం. మనసు పెట్టి ఆలోచిస్తే మురిగినీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. దీన్నే గ్రే వాటర్ అంటారు. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా గ్రామాల్లో కుళాయిల దగ్గర నీరు వృధాగా పోవడం గమనించే ఉంటారు. చాలా చోట్ల పంచాయతీ కుళాయిలను ఆపేయడానికి సరైన విధానాలే ఉండవు. ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనము అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాం. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని చేతులారా మనమే కలుషితం చేసి మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలియకపోవడం ఒక కారణమైతే

0: నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, పోలియో, అమీబియాసిస్, చీము, రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులిపురుగుల వ్యాధులు రావచ్చు. ఇలా మనకు వచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు తాగటం వలనే. ఎండాకాలం, వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమవుతుంది. ఎండాకాలంలో నీటి వనరులోకి నీరు ఇంకి నీరు పాడవుతుంది. వానాకాలంలో తాగునీటి వనరులో దుమ్ము, చెత్త, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. తాగునీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే నిరోధమే మంచిది. కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగే నీటిని మనమే రక్షించుకోవచ్చు. తాగునీటి వనరులను కలుషితం చేయకండి. మలమూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరుల్లో పశువులను కడగకండి. మీ దగ్గరలో గొట్టపు బావి ఉంటే గొట్టపు బావి నీరే తాగండి. గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయండి. సమస్యలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ జరిగేలా చూడండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు. ఒక్క క్లోరిన్ టాబ్లెట్ 20 లీటర్ నీటిని క్లోరినేషన్ చేస్తుంది. వీలైనంత వరకు గుంటలలోని నీరు, చెరువుల్లోని నీరు తాగకండి. Well, dear friends, that was very useful information about safe drinking water. With this, we conclude the program today here. Maro program lo malli kalusukundam. Antavaraku, selavu, namaste.
1: Mee amoolyamaina salahalu, soochanala koraku, maaku message leda call cheyagalaru. Maa number 0915522703. Number marosari 09515227039. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

గా నీ పెదవిలో నీ ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే

నిజము పోరి నజ్దికు చేరి నవ్వింది ఓసారి నాజంత కోరి నకరాల మారి వచ్చింది భయ ప్యారి.

గాయం చిత్రానికి గాను మనో చిత్ర ఈశ్వర్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి శ్రీ సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 18 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఇక వార్తల వివరంగా. జాతీయ భద్రతకు, సామాజిక ఆర్థిక అభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తూ విభిన్న వనరుల నుండి ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను పరిరక్షించడం ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి అవరోధంగా మారవచ్చని హెచ్చరించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం భవిష్యత్తు నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రజల కేంద్రీకృత అభివృద్ది, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలే ప్రధాన అంశంగా చర్చలు జరిగాయి. అలాగే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై సమిష్టి లక్ష్యాన్ని వివరించే న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కూడా ఈ సదస్సులో ఆమోదం పొందింది. భారతదేశ సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం, మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేందర్గిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సాంప్రదాయ పద్దతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్ కాగితరహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్కోసూర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు సమయాన్ని తగ్గించేందుకు, ప్రస్తుత ఇండియా మెర్కోసూర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్దరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్ట్ మ్యాన్ బ్యాంకింగ్ ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా 3వ సారి. జులైలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన ప్రామిసరీ నోట్. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ గూడ వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ భుక్యా వీరన్న.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో ప్రామిసరీ నోట్, సాధారణంగా మనము డబ్బులు ఇచ్చినప్పుడు అదేవిధంగా తీసుకున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటా ఉంటాము. డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు, డబ్బులు అప్పుగా తీసుకుంటున్నప్పుడు ఈ ప్రామిసరీ నోట్ని మనము వాడుతూ ఉంటాము. ఈ ప్రామిసరీ నోట్లో ఏ అంశాలు ఉండాలి, ప్రామిసరీ నోట్ అనేదానికి ఎంత కాల వ్యవధి ఉంటుంది, ఇలా అనేక విషయాలలో మనకు చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రీ గూడా వెంకటేశ్వరరావు గారు మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సాధారణంగా ప్రామిసరీ నోట్ ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, దీనికి ఎంత కాల వ్యవధి ఉంటుంది?
1: మనము ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పటికీ, లేదు మనము అప్పు ఇచ్చినప్పటికీ, ఆ ఇద్దరి మధ్యన జరిగే ఒప్పందాన్ని, ఒక రాతపూర్వకంగా రాయించుకున్న ఒప్పంద పత్రాన్ని మనము ప్రామిసరీ నోటుగా భావించవచ్చు. అదే ప్రామిసరీ నోటు. ప్రామిస్ అనే అంటే ఫలానే డబ్బులు ఫలానప్పుడు ఇస్తాము అనేదే ప్రామిస్. ఈ ప్రామిసరీ నోట్ అనేది ప్రధానంగా అన్కండిషనల్గా ఉంటుంది. నేను డబ్బులు ఇచ్చాను, మీరు తీసుకున్నారు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అనే కండిషను ప్రధానంగా ప్రామిసరీ నోటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రామిసరీ నోటు రాయించుకున్న నాటి నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిగా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రామిసరీ నోట్ అనేది విలువ కోల్పోతుంది, అంటే

0: పనికిరాదు. అప్పుడు ఒక పని చేయాలి, ఆ ఇచ్చినటువంటి ప్రామిసరీ నోటును కొత్తగా రాయించుకోవాలి, లేదా అదే ప్రామిసరీ నోటు వెనుక పాత ప్రామిసరీ నోటు వెనుక ఏ డబ్బులు ఇంట్రెస్ట్ కానీ పార్ట్ పేమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఎంతనైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆ ప్రామిసరీ నోటు వెనకాలనే రాయించుకోవాలి. ఇది ప్రామిసరీ నోటు యొక్క ప్రధానమైనటువంటి విషయం.
1: ప్రామిసరీ నోట్కి అదేవిధంగా చెక్ అనే దానికి ఎటువంటి తేడా ఉంటుంది? మరి వీటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
0: ప్రామిసరీ నోటు అనేది ఒక వ్యక్తి తాను తీసుకున్న తాను రాయించుకునేటువంటి నోటు, అట్లే ఒప్పంద పత్రం అనొచ్చు. చెక్ అనేది ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ వ్యక్తి ఇచ్చేటువంటిది ఫలానా తేదీన డేటు వేసి చెక్ ఫలానా అమౌంట్ తీసుకున్నాను అని రాసి ఇవ్వడం అనేది చెక్. రెండింటికి తేడా ఏంటిదంటే ప్రామిసరీ నోటు ద్వారా మనం వసూలు చేసుకునే డబ్బును సివిల్ దావాగా వేసి తీసుకోవాలి, అట్లే చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ దావాగా వేసుకొని తీసుకోవాలి. అయితే ప్రామిసరీ నోట్లో ప్రధానంగా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి. దీంట్లో అతను మోసం చేసినట్టు కానీ అతనికి జైలు శిక్ష కానీ ఉండదు మామూలుగా. కానీ చెక్ బౌన్స్లో అయితే ఆ చెక్ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది వసూలు చేసుకోవడానికంటే ఎక్కువ కూడా చెక్ ఎవరైతే ఇస్తారో అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది క్రిమినల్ కేసు. అట్లే ఎవరైతే చెక్ ఇస్తారో చెక్ అమౌంట్కు డబుల్ అమౌంట్ కూడా కోర్టు వారు ఆ వ్యక్తికి ఇవ్వమని శిక్ష విధించవచ్చు. 1,00,000 రూపాయలు చెక్కు, 1,00,000 రూపాయలు ఆ అమౌంట్ యొక్క ఏదైతే చెక్ ఇచ్చారో అమౌంట్ మీద ఫైన్గా వేసి ఆ చెక్ ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు, అంటే రుణదాతకు ఇవ్వవచ్చు. అది ప్రధానమైన తేడా. చెక్ ద్వారా తీసుకున్నట్టు అమౌంట్కు 1-3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా కోర్టు వారు విధించే అవకాశం ఉంటుంది. అయితే ప్రామిసరీ నోటుకు వచ్చేటప్పటికి ఇది పూర్తిగా సివిల్ దావా. సివిల్ దావా అనంటే ఎవరైతే చెక్కు ఇచ్చారో అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది, చెక్కు ఎందుకు ఇచ్చాను, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇచ్చినటువంటి వారి మీద ఉంటుంది. ప్రామిసరీ నోట్లోనేమో చెక్ డబ్బులు ఇచ్చాము తీసుకున్నామన్న లావాదేవీని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ప్రధానమైన తేడా అది.
1: మరి ఈ బాండ్ పేపర్లకి ఈ ప్రామిసరీ నోట్లకి ఒకే రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయా? అదేవిధంగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
0: ఎందుకంటే బాండ్ ద్వారా అప్పులు ఇవ్వలేము, ప్రామిసరీ నోట్ ద్వారానే అప్పులు ఇవ్వచ్చు.
1: ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా ప్రామిసరీ నోటు ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి?
0: సాధారణంగా ప్రామిసరీ నోటు రాయించుకున్నప్పుడు ఈ యొక్క పూర్తి వివరాలు తీసుకోవాలి. ముఖ్యంగా అతని అడ్రస్సు, తండ్రి పేరు, ఏజు, అతను చేసే వ్యవసాయము మొదలైన విషయాలు పూర్తిగా రాయించుకోవాలి. అట్లే అంకెలు ఇచ్చినటువంటి అమౌంటు, తర్వాత అక్షరాల్లో అమౌంట్ కూడా స్పష్టంగా రాయించుకోవాలి. దాంతోపాటు ప్రతి ప్రామిసరీ నోటుకు ఒక రసీదు ఉంటుంది, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రసీదు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ తీసుకున్నన్న విషయానికి సపరేట్ రసీదు కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఈ అడ్రస్లు ఇవన్నీ వివరాలు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రోజైతే ప్రామిసరీ నోటు తీసుకుంటామో ఆ ప్రామిసరీ నోటు రాసిచ్చినటువంటి వ్యక్తి సరైన అడ్రస్ నింపేటట్టుగా చూసుకోవాలి. అట్లే అతనికి ఏమైనా వేరే అడ్రస్లు ఉంటే కూడా, టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లు ఉంటే కూడా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. తర్వాత తీసుకున్నటువంటి డేటు, సాక్షులు, తర్వాత గ్యారెంటర్స్ ఎవరైతే ఆ అమౌంట్కి ఎవరైతే ఆ అమౌంట్ ఇచ్చేదానికి ష్యూరిటీస్ ఉంటారో వారి వివరాలు కూడా, సంతకాలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సరైనటువంటి విషయంగా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు రాసిచ్చిన తర్వాత 1-3 సంవత్సరాల లోపలగానే అతను డబ్బులు ఇవ్వకపోతే మనం ప్రామిసరీ నోటు ఎవరైతే రాసిచ్చారో వారికి న్యాయవాది ద్వారా మనము నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ నోటీస్ పంపించిన తర్వాత మనము ఏ కోర్టులోనైతే ఆ జ్యూరిడిక్షన్ అనేది, ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఆ జ్యూరిడిక్షన్లో ఆ కోర్టు సంబంధిత కోర్టులో వ్యాజ్యాన్ని వేయాల్సి ఉంటుంది. ఇవి వేసిన తర్వాత కోర్టు వారు పరిశీలించి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు అన్న విషయాన్ని పరిశీలించి సాక్షులను పరిశీలి

0: నుంచి ఈ డబ్బుల కోసము జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈ కేసు మనం వేసినప్పుడు ఎవరైతే ఈ గ్యారంటారు షూరిటీస్ ఉంటారో వాళ్ల మీద కూడా మనము కేసు వేయవచ్చు. మీరు ఫలాని వ్యక్తి ద్వారా డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి ఈ డబ్బులు చెల్లించవలసిన బాధ్యత మీద ఉంటుందని చెప్పి మనం వారి మీద కూడా కేసు వేయాలి. ఆ కేసును విచారించిన తర్వాత కోర్టు వారు మనకు ఒక డిగ్రీ ఇస్తుంది, అంటే ఫలాని వ్యక్తి ఈ డబ్బులు ఇచ్చాడు, ఫలాని వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఇంత అమౌంట్కి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఒకసారి 3 సంవత్సరాల లోపల కేసు కనికేసి 5-6 సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు కేసు నడిచినా కూడా మీ యొక్క ప్రామిసరీ నోటుకు విలువ ఉంటుంది. 3 సంవత్సరాల లోపల కేసు వేసాము, తర్వాత 1 సంవత్సరం పాటు కేసు నడిచింది కోర్టులో అన్నప్పటికీ కూడా ప్రామిసరీ నోటుకు వ్యాలిడ్ ఉంటుంది. ఒకసారి ఆ 3 సంవత్సరాల కాల వ్యవధులకు పట మనం కేసు వేయాల్సి ఉంటుంది కోర్టులో. తర్వాత కోర్టు దాన్ని డిగ్రీ చేసి ఇన్ని రోజుల లోపల ఇవ్వాలి డబ్బులు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది.
1: ఒకవేళ దావా వేసి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కోర్టు తీర్పును అనుసరించి తగిన సమయానికి డబ్బులు చెల్లించకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు వారు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కనుక అతను డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తికి డబ్బులు కట్టకుండా ఉంటే అతని మీద అదే కోర్టులో ఈపీ అని వేయవచ్చు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని ఉంటుంది, అది వేయవచ్చు. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈ కేసు అయిపోయిన 3 సంవత్సరాల లోపల కనుక వేసినట్టుంటే ఎదుటి వారికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు, అంటే ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతనికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ ఈపీలో ముఖ్యంగా మనము వారి ఇల్లు కానీ లేకుంటే అతనికి ఉన్నటువంటి స్థిరాచర ఆస్తులను జప్తు చేయమని చెప్పి కోర్టు వారిని మనం అడగవచ్చు. కోర్టు వారు ఆ ఈపీ ద్వారా కోర్టు మనిషిని, కోర్టు నుంచి ఒక వ్యక్తిని నియమించి ఆ జప్తు చేసి మనకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఫలాని టైం లోపల ఇవ్వాలని కనుక ఆ ఈపీ నడుస్తున్నప్పుడు కూడా అతను వచ్చి కోర్టులో డబ్బులు కట్టవచ్చు. ఒకవేళ ఈపీలో కోర్టు వారు డబ్బులు కట్టమని చెప్పినా అతను కట్టకున్నా, లేకుంటే అతని దగ్గర ఆస్తులు ఏం లేవు అని అతని కనుక మనము నిర్ణయించుకుంటే, కొందరు రెంటర్ ఇంట్లో ఉంటారు, వారికి ఆస్తి ఉండదు, అప్పులు చేయడం అనేది వారికి ఒక హాబీగా ఉంటుంది. సాధారణంగా అప్పులు చేసేటోళ్ళు హాబీగానే చేస్తారు, తమ విలాసాలకు అవసరాల కంటే విలాసాలకు ఈ కాలంలో అప్పులు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అట్లా చేసేవాళ్లకు కోర్టు ఈపీలో తీర్పిచ్చినాక కట్టకపోతే అతన్ని మనము సివిల్ అరెస్ట్ చేయించవచ్చు. సివిల్ అరెస్ట్ అంటే అతన్ని కోర్టు ద్వారా అరెస్ట్ చేయించి అతన్ని జైలు శిక్ష అనుభవించే రకంగా మనం చేయవచ్చు. కోర్టు వారు పర్మిషన్ ఇస్తే కోర్టులో ఉన్నటువంటి అతని భోజనం ఖర్చు డబ్బులు ఇచ్చేవాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది.
1: తాహతకు మించినటువంటి అప్పులు చేసి వారు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా తీసుకోవటానికి కోర్టు ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించవచ్చు?
0: సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో తాహతకు మించి అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి వ్యక్తులకు జిల్లా కోర్టులో ఉచిత న్యాయం అనేది అందించడానికి అడ్వకేట్ ప్యానెల్ ఉంటుంది. ఆ జడ్జి గారికి నేను అడ్వకేట్ను పెట్టుకోలేను అని కనుక చెప్పినట్టుంటే న్యాయ సహాయం చేస్తారు. వారికి ఒక అడ్వకేట్ను కూడా అపాయింట్ చేయించి వారి తరఫున కోర్టులో తమ యొక్క వాదన వినిపించడానికి, కేసును కండక్ట్ చేయడానికి పూర్తిగా సహకారం అనేది ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లా న్యాయ విభాగంలో ఉంటుంది.
1: ప్రామిసరీ నోట్ అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏమిటి? ప్రామిసరీ నోటు వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి, ఇలా అనేక విషయాలు తెలియజేశారు. శ్రోతల తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

చట్టం శీర్షికన ప్రామిసరీ నోటు. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ గూడ వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ భుక్య వీరన్న.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోక్లాక్లో సమయం 7:30. తెలుగు సినిమా పాటను ప్రేమించే ప్రతి ఒక్కరికి పాటతో ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. తమ పదభావాలతో, భావసుమగంధాలతో తెలుగు సినిమా పాటకి చిరాయువు పోసిన ఎందరో గేయ రచయితలను స్మరించుకుంటూ వారందిస్తున్న పాటల విందులో మిమ్మల్ని అలరిస్తున్న ఈరోజు పాటతో ప్రయాణంలో పదకర్త శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మలుచుకున్న సిరివెన్నెల గారు పాటకు ప్రాణమిచ్చి అమ్మలా భావించటమే ఆయన ప్రత్యేకత. మంచి సాహిత్యాన్ని ప్రేమించే ఎందరో అభిమానుల మనసుల్ని గెలుచుకున్న సిరివెన్నెల గారి అభినందనమాలగా ఈనాటి పాటతో ప్రయాణం కార్యక్రమంలో ఆయన రాసిన కొన్ని ఆణిముత్యాలు మీకోసం. ప్రముఖ దర్శకులు బాలచంద్ర గారు సందేశాత్మకంగా రూపొందించిన రుద్రవీణ చిత్రానికి శాస్త్రి గారి సంగీతమే ప్రాణం. ముఖ్యంగా తరలిరాద తనే వసంతం అన్న పాట పల్లవి మొత్తం చిత్రకథనే ఆవిష్కరిస్తుంది. విభిన్న మనస్తత్వాలు గల తండ్రి కొడుకుల ఆశయాలని ప్రతిబింబిస్తుంది. ప్రజాధనం కాని కళావిలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అంటూ శాస్త్రి గారి పదరచన అద్భుతం, అమోఘం. ఇళయరాజా గారి రూపకల్పనలో బాలుగారు పాడినటువంటి పాట ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: పాటతో ప్రయాణం కార్యక్రమం వింటున్నారు. ప్రేమ నీ సావాసం నా శ్వాసకు సంగీతం, హరివల్లే హరివిల్లే నన్నల్లే, ఈ రంగులు నీవల్లే, ఇలాంటి భావచిత్రాన్ని పాటలో పొదగటానికి శాస్త్రి గారు పడే తపన అంతా ఇంత కాదు. అలా పుట్టిన పాటే ఆర్య చిత్రం కోసం దేవిశ్రీ గారు స్వరకల్పనలో సాగర్ బృందం ఆలపించిన ఈ ప్రియరాగాల గీతం ఇప్పుడు మీకోసం.

బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు పాటతో ప్రయాణం వింటున్నారు. చిరుగాలిని ఎవరు చూశారు అంటూ సిరివెన్నెల గారు రాసిన ఈ గీతం నిజంగా వర్ణనాతీతం. వసంతం చిత్రానికి గాను చిత్ర కోరస్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఏ రాజకుమార్ సంగీతం.

0: అలర్జీ కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: పాటతో ప్రయాణం కార్యక్రమం వింటున్నారు. రాజా చిత్రం కోసం ఎస్సీ రాజకుమార్ గారి స్వల్కల్పంలో ఒకే బాణికి రెండు రకాల సాహిత్యాలను సమకూర్చారు సీతారామ శాస్త్రి గారు. రెండు జ్ఞాపకాలకి సంబంధించినవే. మైమరిపించే ఆ జ్ఞాపకాలని స్పృశిస్తే నెమలి కలనే దాచే చోటు జ్ఞాపకం అని కథానాయక అంటే, చిలక ముక్కుల నీ అలక జ్ఞాపకం అని కథానాయకుడు అంటాడు. ఎవ్వరి జ్ఞాపకాలు వారివి, కానీ రెండు మాటల్ని పది కాలాల పాటు జ్ఞాపకం ఉండేలా రాశారు శాస్త్రి గారు. ఇప్పుడు రెండు జ్ఞాపకాల్లో ఒకటి రాజా చిత్రం నుండి ఏదో ఒక రాగం అనే పాట. ఈ పాటను పాడిన వారు చిత్ర. మరి ఇప్పుడు ఈ పాట మీకోసం.

బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి.
1: రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందించిన ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఒకే ఒక్క పాటను రాశారు సీతారామ శాస్త్రి గారు. ఆత్మీయతకి అద్దం పట్టే ఆ పాట మణిశర్మ గారి స్వరకల్పనలో శాస్త్రి గారి సాహిత్యానికి బంగారపు వన్నెను తెచ్చింది. సాహితీ ప్రియుల హృదయాలని వెండి వెన్నెల్లో ముంచింది. ఎలాంటి బంధము లేని ఇద్దరి మనుషుల మధ్య ఉన్న అనుబంధానికి ప్రాణం పోసింది పార్థసారథి చిత్ర పాడిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లపాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీ మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. క్షిప్రానది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడింది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. లండన్లోని థేమ్స్ నది ఒడ్డున మొట్టమొదటి గంగాహారతి కనుల పండుగ జరిగింది. ఈ హారతిని వేలాది మంది వీక్షించారు. చిన్మయ్ మిషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా థేమ్స్ నది ఒడ్డున గంగాహారతిని తొలిసారి నిర్వహించింది. ఆగస్టులో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. 5వ జమ్మూ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన జరగనుంది. జమ్మూకాశ్మీర్లో సినిమాలు, కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సినీ కళాకారులు, ప్రేక్షకులు, ప్రజలను నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:03 దాటి 30 సెకండ్లు. మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. ప్రతిరోజు సరికొత్త విషయాలను ఇంటర్

ఇంట్రెస్టింగ్ వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ను మీ ముందుకు తీసుకువస్తుంది మస్తీ మజా. కొంచెం మస్తీ, బోరడంత మజా. మన జీవితంలో అసలు ఏం సాధించాలి, ఎలా ఉండాలి అని తెలియజేసే ఇంట్రెస్టింగ్ విషయాలని మీతో షేర్ చేసుకోబోతున్న ఈనాటి మస్తీ మజాలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: బంగారు బుల్లోడు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి.
0: మస్తీ మజా వింటున్నారు. నేను మీ ఆర్జే విశాలి. మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఒకరోజు కూడా కరెంట్ లేకుండా, మొబైల్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఉండమంటే ఎలా ఉంటుంది? ఒక్క గంట వైఫై పోయినా టెన్షన్, ఫోన్ ఛార్జ్ అవ్వకపోతే అసహనం, టీవీ లేకపోతే బోర్, ఏసీ, ఫ్యాన్, గ్యాస్, ఇలా ఏవి లేకపోయినా అసలు ఎలా మేనేజ్ చేస్తాం అనిపిస్తుంది కదా. కానీ వీటికి భిన్నంగా ఒక గ్రామం ఉంది, అది మన ఆంధ్రప్రదేశ్లో. ఎస్, మీరు విన్నది నిజమే. అక్కడి వాళ్ళు ఇదే లైఫ్ స్టైల్ని ఎంచుకున్నారు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. ఆ గ్రామం పేరు కూర్మ గ్రామం. మరి అసలు ఈ కూర్మ గ్రామం ఏంటి, అక్కడ ఉన్న మనుషులు ఈ లైఫ్ స్టైల్ని ఎందుకు ఎంచుకున్నారు, ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందాం ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: మస్తీ మజా వింటున్నారు మీ విశాలితో. కూర్మ గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇది శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ఆధునిక సౌకర్యాలను చాలా వరకు పక్కన పెట్టి చాలా సింపుల్గా జీవిస్తున్నారు. ఇక్కడ కరెంటు లేదు, స్మార్ట్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఎల్పిజి కనెక్షన్స్ కూడా లేవు. వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే రోజంతా ఏం చేస్తారు బాబోయ్ అనిపిస్తుంది. అదే ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇక్కడ మన దగ్గర ఆఫీస్ లాగిన్, మీటింగ్స్, ట్రాఫిక్ ఇలా ఉంటే వాళ్ళ దగ్గర పొలాలు, పశువులు, పూజలు, చేనేత పనులు, సామాజిక సేవ. ఇక్కడ వ్యవసాయం కూడా వీలైనంత వరకు ప్రకృతి పద్ధతుల్లోనే చేయటానికి ప్రయత్నిస్తారు. పెస్టిసైడ్స్ను తగ్గించి లేదా అస్సలు వాడకుండా పంటలు పండించడం, తమకు కావలసిన కొన్ని వస్తువులను తామే తయారు చేసుకోవటం, ఇలాంటి విధానాలను పాటిస్తున్నారు. ఇంకా ఇక్కడి ఇళ్ళు కూడా మోడర్న్ కాంక్రీట్ హౌసెస్ లాగా ఉండవన్నమాట. పాతకాలపు పెంకుటిల్లు స్టైల్లో సున్నం, బెల్లం, కరక్కాయ, మెంతులు, మినుములు వంటి పదార్థాలతో తయారు చేసే ట్రెడిషనల్ మిక్స్చర్స్ను నిర్మాణంలో వాడినట్లు అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇంటి మధ్యలో ఓపెన్ ఏరియా, తులసి మొక్క, చుట్టూ గదులు. వింటుంటేనే మన తాతయ్యల కాలం మనకి గుర్తొస్తుంది కదా. మన లైఫ్ స్టైల్ వాళ్ళకి తెలియక కాదు. రోజంతా ఫోన్లో ఉండి పక్కవాళ్ళు మాట్లాడకపోతే, ఫుడ్ ఆర్డర్ చేస్తూ అది ఎలా వచ్చిందో తెలియకపోతే, నేచర్స్కి దగ్గరగా ఉంటూ వెకేషన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదనే ఈ కూర్మ గ్రామం వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ని ఎంచుకున్నారు. ఒక ఆల్టర్నేటివ్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో చూపిస్తోంది ఈ గ్రామం. వీలైతే ఒక్కరోజుని మనం కూడా గడిపి చూద్దాం, ఉండగలమా లేదా ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మస్తే మజా వింటున్నారు. ఒకే చోట ఒకే సంస్థ 65 రూపాయల జీతంతో స్వీపింగ్ చేసిన వ్యక్తి సంవత్సరాల తర్వాత అదే సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయ్యారు. అంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఆమె ప్రతీక్ష టోండ్వాల్కర్. ప్రతీక్ష 1964 పూణేలో జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఆమె చదువు 7వ తరగతి వరకే ఆగిపోయింది. ఇదే కారణంగా 17 ఏళ్లకే వివాహమైంది. కానీ ఆమె జీవితంలో అనుకోని సంఘటన, 20 ఏళ్లకే భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికే చిన్న బాబు, చదువు లేదు, కుటుంబ బాధ్యత మొత్తం ఒక్కసారిగా ఆమె భుజంపై పడింది. భర్త పనిచేసిన ఆ బ్యాంకుకే వెళ్లి ఏ పని అయినా ఇస్తారా అని అడిగారు. అలా ఆమె ప్రయాణం స్వీపర్గా మొదలైంది. ఆ తర్వాత ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే వింటూనే ఉండండి, ఈ వండర్ఫుల్ ట్రాక్ తర్వాత చెప్తాను.

మస్తి మజా వింటున్నారు. ప్రతీక్ష టోన్వాల్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఆమె ఫ్లోర్స్ స్వీప్ చేయటం, ఫర్నిచర్ క్లీన్ చేయటం, వాష్రూమ్స్ శుభ్రం చేయటం, ఇలా నెలకు 60 నుంచి 65 రూపాయల జీతం. కానీ ఆమె అక్కడే ఆగిపోలేదు, జాబ్ చేస్తూనే మళ్ళీ చదువు మొదలుపెట్టారు. నైట్ కాలేజెస్కి వెళ్ళారు, 12th స్టాండర్డ్ పూర్తి చేశారు, తర్వాత సైకాలజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా తనకు చాలా సహాయం చేశారు. ఆ చదువుతోనే ఒక్కో మెట్టు పైకెక్కారు. స్వీపర్ నుంచి మెసెంజర్, మెసెంజర్ నుంచి క్లర్క్, తర్వాత ట్రైనీ ఆఫీసర్, చివరకు 2022లో SBIలో AGM అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు ఆవిడ. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడో అదే బ్యాంక్ ఫ్లోర్ని శుభ్రం చేసిన వ్యక్తి కొన్ని దశాబ్దాలకి అదే సంస్థలో ఒక సీనియర్ ఆఫీసర్ చైర్లో కూర్చున్నారు. ఇది ఒక్క రాత్రిలో జరిగింది కాదు, చిన్న చిన్న స్టెప్స్, చదువు, పని, ఓపిక, చాలా సంవత్సరాల ఎఫర్ట్. మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందన్నది కాదు, అక్కడ నుండి మనం ఎంత దూరం వెళ్ళి నిలబడ్డామన్నదే ముఖ్యం. 65 రూపాయల శాలరీతో మొదలైన ఆమె SBI జర్నీ చివరికి AGM పొజిషన్ వరకు చేరింది. కొన్ని సక్సెస్ స్టోరీస్ వినటానికి బాగుంటాయి, కొన్ని మాత్రం మనలో కూడా మనం ఏదో ఒకటి సాధించాలి, ప్రయత్నించాలి అనే థాట్ని తీసుకొస్తాయి. ప్రతీక్ష టోన్వాల్కర్ ప్రయాణం కూడా అలాంటిదే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఈనాటి మస్తీ మజా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో సమయం 8:30. ఏకచిత్ర గీతానికి స్వాగతం అంటోంది మీ ఆర్జే విశాలి. ఈరోజు ఏకచిత్ర గానంలో 2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా పాటలను వినబోతున్నాం. ఆకాష్ మరియు రేఖ ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి. చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలో పెరిగి ఎప్పుడూ గొడవలు పడే కిరణ్ ఐశ్వర్య అనుకోకుండా మరో ప్రేమ జంట పేర్లతో ఉత్తరాలు రాసుకుంటూ చివరకు తమ మధ్యే ప్రేమను తెలుసుకోవటం ఈ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆనందం సినిమా పేరు వినగానే కథతో పాటు గుర్తొచ్చేది దేవిశ్రీప్రసాద్ సంగీతం. ఆనందం దేవిశ్రీప్రసాద్కి 3వ సినిమా, కానీ ఈ ఆల్బమ్ ఇచ్చిన సక్సెస్ మెలోడీస్ డిఎస్పీకి తెలుగు సినిమాలో పెద్ద గుర్తింపు తీసుకొచ్చాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఈ ఆల్బమ్కి మరో స్ట్రెంగ్త్. కొత్త పాటలకు భువనచంద్ర, పోతుల రవికిరణ్ మాటలు అందించగా ప్రేమంటే ఏమిటంటే పాటకు డిఎస్పీ స్వయంగా లిరిక్స్ కూడా రాశారు. 2001లో వచ్చిన ఈ పాటలు 25 సంవత్సరాల తర్వాత కూడా వినగానే ఆ రియల్ 2000s కాలేజ్ లవ్, ఫ్రెండ్షిప్, ఇన్నోసెన్స్ అన్నీ గుర్తొచ్చేలా ఉంటాయి. అలాంటి ఆనందం మ్యూజికల్ జర్నీని ఇప్పుడు ఒక్కో పాటగా గుర్తు చేసుకుందాం. ముందుగా ప్రతి నిమిషం ఆనందం. ఈ పాట పాడిన వారు టిప్పు, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. పాట పేరులో ఉన్నట్టుగానే ఇది ప్యూర్ యూత్ఫుల్ ఎనర్జీతో నిండిన సాంగ్. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయటం, కలలు కనటం, ప్రేమించటం, ఒక్కోసారి ప్రేమలో ఫెయిల్ అవ్వటం కూడా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్గానే తీసుకోవటం, అలాంటి కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఈ పాటలో కనిపిస్తుంది. సిరివెన్నెల గారి లిరిక్స్ కూడా ఆనందాన్ని ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్గా కాకుండా జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించడంలోనే ఆనందం ఉంది అన్నట్టుగా సాగుతాయి. మరి ఆ పాట మీకోసం.

0: బరోడా ఖాతాదారులకు, శ్రేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఏకచిత్ర గీతాలలో ఆనందం మూవీ సినిమాలోని పాటలను వింటున్నాం కదా, మరి ఆనందం ఆల్బంలో ఇప్పటికీ అత్యంత గుర్తుండిపోయే మెలోడీస్లో ఒకటి కనులు తెరిచిన కనులు మూసిన ఈ పాట. చిన్నప్పటి నుంచి ఎదురెదురుగా కనిపిస్తూ ఎప్పుడూ గొడవ పడిన కిరణ్ ఐశ్వర్య, కానీ ఒకరికి ఒకరు దూరమైన తర్వాతే ఆ రిలేషన్షిప్లో ఇంకేదో ఉందని వాళ్లకు అర్థమవుతుంది. అదే రియలైజేషన్ని చాలా అందంగా క్యాప్చర్ చేసే పాట ఇది. ఎప్పటినుంచో మన ముందే ఉన్న వ్యక్తి ఒకరోజు అకస్మాత్తుగా చాలా స్పెషల్గా కనిపించటం, అదే ఈ పాట ఎమోషన్. సాధారణంగా దూరం మనుషులను విడదీస్తుందని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అదే దూరం వాళ్ళ విలువలను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మల్లికార్జున్, సుమంగళి వాయిసెస్, డిఎస్పి మెలోడీ రెండు కలిసి ఫస్ట్ లవ్ రియలైజేషన్కి ఒక వెరీ సాఫ్ట్ ఫీల్ని ఇస్తాయి. మరి ఆ పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇప్పుడు మెలోడీ నుంచి కొంచెం ఫుల్ ఆన్ ఫన్ మోడ్కి వెళ్దాం. మోనాలిసా అనే పాటను వింటూ, ఇది స్టోరీ ఎమోషన్ని క్యారీ చేసే సీరియస్ రొమాంటిక్ సాంగ్ కాదు, పూర్తిగా ఫన్, గ్లామర్, యూత్ఫుల్ అట్రాక్షన్ మీద నడిచే ట్రాక్. తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ని మిక్స్ చేస్తూ వైట్ పేపర్ సిగ్నేచర్ లేజర్ లుక్స్ లాంటి ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్తో భువనచంద్ర గారు చాలా ఫంకీగా లిరిక్స్ రాశారు. డిఎస్పి కూడా తన ఎనర్జెటిక్ వాయిస్తో పాటకి ఇంకో లెవెల్ ఆఫ్ ఫన్ తీసుకొచ్చారు. ఆల్బంలో సాఫ్ట్ మెలోడీస్ మధ్య ఒక్కసారిగా మూడ్ మార్చే యూత్ఫుల్ కమర్షియల్ సాంగ్ మోనాలిసా. మరి అదే పాటను మీకోసం వినిపిస్తున్నాను, వినేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఇప్పుడు ఆల్బంలో చాలా పాయింటిగ్గా అనిపించే పాట ఎవరైనా ఎప్పుడైనా. ఈ పాటకు మేల్ వర్షన్, ఇంకా ఫీమేల్ వర్షన్ రెండు ఉన్నాయన్నమాట. ముందుగా మేల్ వర్షన్ని విందాం. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, ప్రేమ మొదలైన క్షణాన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేం అన్న ఐడియా. ఒక సీజన్ ఎప్పుడు మారిందో మనం గమనించాం, చలి ఎప్పుడు తగ్గిందో, వసంతం ఎప్పుడు వచ్చిందో ఎగ్జాక్ట్గా తెలియదు. అలాగే మనసులో ప్రేమ కూడా ఎప్పుడు మొదలైందో కొన్నిసార్లు మనకే తెలియదు. సిరివెన్నెల గారు ప్రేమ మొదలవటాన్ని ఒక ఋతువు మార్పుతో కంపేర్ చేసిన విధానం ఈ పాటలో చాలా అందంగా ఉంటుంది. చిన్నపాటి అయినా చాలా పెద్ద ఫీల్ని క్యారీ చేస్తుంది ఈ పాట. మరి ఆ పాటను ఇప్పుడు వినేద్దాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

తర్వాత వస్తున్న పాట ఫీమేల్ వర్షన్లో ఎవరైనా ఎప్పుడైనా. మరి ఇందాకను మనం విన్నాం కదా మేల్ వర్షన్లో, అలాగే ఇప్పుడు ఫీమేల్ వర్షన్లో విందాం. అదే ట్యూన్, అదే బేసిక్ ఎమోషన్, కానీ ఫీమేల్ వర్షన్ వచ్చేసరికి ఫీలింగ్ కొంచెం మారిపోతుంది. ఈ వర్షన్లో ఉత్తరాలతో రెండు హృదయాలను కలిపే అనుబంధంతో మరింత దగ్గరగా కనెక్ట్ అవుతాయి. నిజానికి ఆనందం కథలోనే ఉత్తరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఒక చల్లని మది పంపిన లేఖ, హృదయాలను కలిపే శుభలేఖ అనే భావం సినిమా కథతో చాలా న్యాచురల్లీ బ్లెండ్ అవుతుంది. చిత్రగారి వాయిస్ వల్ల ఈ వర్షన్కి ఒక సాఫ్ట్నెస్తో పాటు కొంచెం ఎమోషనల్ డెప్త్ కూడా వస్తుంది. మరి అదే పాట ఇప్పుడు మీకోసం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఏకచిత్ర గీతాల్లో ఆనందం సినిమాలోని పాటలను వింటున్నాం కదా, అయితే నెక్స్ట్ వస్తున్న పాట ఒక మెరుపు మెరిసే. కిరణ్ ఐశ్వర్య క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రేమ కంటే ముందు గొడవ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. అదే ప్లేఫుల్ కెమిస్ట్రీ ఈ పాటలో కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు కోపం చూపిస్తూ, ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేస్తూ, కానీ ఆ గొడవల మధ్య తెలియకుండా ఇంకేదో కొత్త ఎమోషన్, అట్రాక్షన్ మొదలవుతుంది. సునీతారావు వాయిస్కి ఉండే ఒక కొత్త ఎనర్జీ, డిఎస్పి బీట్ కలిసి ఈ సాంగ్ని రొటీన్ సాఫ్ట్ రొమాన్స్గా కాకుండా 2001 సంవత్సరంలోనే ఒక ప్లేఫుల్ లవ్ ట్రాక్గా ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చారు. మరి అదే పాటను ఇప్పుడు విందాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇప్పుడు ఆల్బంలో ప్రేమ గురించి చాలా సీరియస్గా కాకుండా సరదాగా ఎక్స్ప్లెయిన్ చేసే పాట ప్రేమంటే ఏమిటంటే. ఈ పాటలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది, ప్రేమకు డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే అసలు దాన్ని పర్ఫెక్ట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం అని అడగటం. ముందుగా వార్నింగ్ ఇవ్వదు, డేట్ టైం చెప్పదు, మన పర్మిషన్ కూడా అడగదు, కానీ ఒక్కసారిగా మనసులో పుట్టేస్తుంది. పొయట్రీలా కాంప్లికేటెడ్గా ఉండదు, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అసలు ప్రేమంటే ఏంట్రా అని మాట్లాడుకుంటే కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ పాట. డిఎస్పి స్వయంగా లిరిక్స్ రాసి పాడటం వల్ల పాటలో ఆయన ట్రేడ్ మార్క్ యూత్ఫుల్ ఎనర్జీ చాలా క్లియర్లీ వినిపిస్తుంది. మరి అదే పాట ఇప్పుడు మీకోసం. ఇదే ఆనందం ఆల్బం ప్రత్యేకత. ఇందులో ఒక హిట్ సాంగ్, రెండు హిట్ సాంగ్స్ అని విడిగా చెప్పటం చాలా కష్టం. ఒక పాటలో యూత్ఫుల్ హ్యాపీనెస్, మరో పాటలో ప్రేమ తెలిసిన క్షణం, ఇంకొక పాటలో ప్లేఫుల్ అట్రాక్షన్. అందుకే ఆనందం ఆల్బం కేవలం 2001లో వచ్చిన ఒక హిట్ సౌండ్ ట్రాక్ మాత్రమే కాదు, ఆ కాలంలోని యూత్ఫుల్ రొమాన్స్కి ఒక మ్యూజికల్ మెమొరీ. 2001లో క్యాసెట్, సిడి, ఎఫ్ఎంలో ఈ పాటలు విన్న జనరేషన్కైనా, తర్వాత యూట్యూబ్లో డిస్కవర్ చేసిన జనరేషన్కైనా, 25 సంవత్సరాల తర్వాత నిజంగానే కూడా ఆ ఆనందం మాత్రం అలాగే ఉంటుంది. అదే ఆనందం.

మీరింతవరకు ఆనందం చిత్రం నుండి ఏకచిత్ర గీతాలలో ఆనందం మూవీ సినిమాలోని పాటలను విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు దాటి 33 సెకండ్లు. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. ఓ మంచి మనిషిని అపార్థం చేసుకుని దూరం చేసుకున్నానన్న పశ్చాత్తాపంతో ఆ మనిషికి క్షమాపణ చెప్పుకుంటాడు. కలిసి జీవించాలన్న అతని మనసులోని మాటను ఆమెకు తెలియపరుస్తాడు. అందుకు ఆమె అంగీకరించడంతో కలిసి ఇలా సంతోషంగా పాట పాడుకుంటున్నాడు. మదిలో తీయని కోరికలు ఊరగా పులకించిపోయిన మనసు ఆకాశంలో పక్షుల వలె హాయిగా విహరిస్తోందని అతను అంటే భేదం మరిచిపోయి ప్రేమలో కరిగిపోదామని ఆమె అంటోంది. 1957లో విడుదలైన భలే అమ్మాయిలు చిత్రం కోసం ఘంటసాల పీలీల ఆలపించిన ఈ పాటకు ఎన్టీ రామారావు సావిత్రి అభినయించారు. రచన సదాశివ బ్రహ్మం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు.

నిత్యం పూచే పూలు ఆమె మనసులో నవరాగాలు ఒలికించాయట. కిరణాల వెలుగులో కరిగిపోతున్న తెలిమంచు అందం కనులకు విందు చేస్తోందట. కలకలలాడే మధువణిలో మరిపించే పిల్ల తెమ్మెరలతో తీయని ఊహలలో తేలియాడుతున్న మనసు ఇలా పాట పాడుకుంటోంది. 1959లో విడుదలైన మాంగల్యబలం చిత్రం కోసం పీసుశీల ఆలపించిన ఈ గీతానికి సావిత్రి, అక్కినేని అభినయించారు. మాస్టర్ వేణుస్వరపరిచిన ఈ పాటకు శ్రీశ్రీ సాహిత్యం అందించారు.

వలపుల రీడు కురిపించిన వెండి వెన్నెల చినుకులకు మదిలో అనురాగమతిశయించిన ఓ అతివ తన తోడు కోసం

వేచి చూస్తోంది. కన్నుల కాంతులు నింపుతూ నెలరాజు నేలకు దిగి నడిచి వస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. విరహానికి తెరపడి మురిపాలకు తెరలీచిన ఆ రేయి ఇలా సాగుతోంది. చిన్ననాటి స్నేహితులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

ఇప్పుడు వినబోయే ఈ గీతం విహారయాత్రకు సంబంధించింది అనవచ్చు. ఈ పాట అప్పటికీ ఇప్పటికీ వన్నె తరగనిది. సరదాగా బయటికి వెళ్లాలనుకునే వారి నోటి వెంట అప్రయత్నంగా వచ్చే పాట ఇది. వన్నెలొలికే వయ్యారి దగ్గర వలపు పాఠాలు నేర్చుకుని తనను మరచిపోలేను అంటున్నాడు ఆ యువకుడు. అటుపై ఆ సొగసును తలచుకుని మురిసిపోయాడట. కళ్ళు మూసుకుంటే కలలో గిలిగింతలు పెట్టిన ఆమె తెరచినా కూడా కనబడి తన అందమైన చిరునవ్వులతో కవ్విస్తోందట. భార్యాభర్తలు చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఉరుకుల పరుగుల పరువములోని ఓ ప్రేమికుల జంట ప్రణయ భావలహరిలో ఓలలాడుతూ పరవశించిపోయి ఇలా పాడుకుంటోంది. నింగి నీవైతే నేల నేనని, శిఖరం నీవైతే మంచు నేనని, విడలేని ఆ బంధం కలకాలం అలాగే సాగాలని సంబరాల సరాగాలలో తేలియాడుతూ ఆనందతీరాలకు చేరుకుందామని అనుకుంటున్నారు. సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర, కె చటర్జీలు నిర్మించగా వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1975లో విడుదలైన జేబు దొంగ. శోభన్ బాబు, మంజుల జంటగా నటించిన ఈ పాటను ఆలపించినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

గోమాత గొప్పదనాన్ని గురించి తెలియజేస్తూ సాగే ఈ గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. భృగుమహర్షి వక్షస్థల తాడనంతో శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలుకవహించి భూలోకానికి చేరుతుంది. అమ్మవారిని వెతుకుతూ శ్రీమహావిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నమవుతాడు. విష్ణుమూర్తి ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మదేవుడు ఆవుదూడలు కాగా, శ్రీమహాలక్ష్మి గోపకాంతయ్యై ఆ ఆవుదూడలను ఆ రాజ్యాన్ని ఏలుతున్న మహారాజుకు అమ్ముతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. పాత్రను చూచి పాలను, మనసును తూచి మంచి ఇచ్చేది ఈ ఆవు కామధేనువు అని సాగిపోయే ఈ గీతానికి అభినయం, గానం ఎస్ వరలక్ష్మి. మధ్యమావతి రాగం ఆధారంగా ఈ పాటను స్వరపరిచారు సంగీత దర్శకులు వెండ్యాల నాగేశ్వరరావు. రచన ఆత్రేయ.

యవ్వనమనేది గులాబి చక్కదనం, జిలేబి తీయదనం, చలాకీ సొగసుల లేతదనం వంటిదని సాగిపోయే ఈ పాటను శంకరాభరణం, కళ్యాణి రాగఛాయలలో స్వరపరిచారు సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి. మనసు పడిన వారిని గానంతో మురిపిస్తూ, నృత్యంతో మైమరపిస్తూ తన దరిచేరమంటోంది ఆ అమ్మాయి. ప్రేమించిన వారిని జీవిత భాగస్వామిగా చేసుకునే అదృష్టం పొందాలంటే అందుకు ధైర్యం కూడా అవసరమని చెబుతూ సాగిపోతుంది గీతం. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై 1960లో విడుదలైన అన్నపూర్ణ చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన ఆరుద్ర.

గీతరచయిత ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి జంటగా నటించగా 1961లో విడుదలైన చిత్రం వాగ్దానం. ఆస్తిపాస్తుల్ని నిర్వహించడానికి తగిన మానసిక పరిపక్వతరాని వయసులోనే ఆ బరువు బాధ్యతల్ని తనమీద వేసుకుని కన్నతండ్రిపై గల గౌరవాభిమానాలతో అందరినీ ఆదరిస్తున్న తనకు ఎవరు శ్రేయోభిలాషులు, ఎవరు కారు, ఎవర్ని ఎంతవరకు నమ్మాలో తెలియక సతమతమవుతున్న కథానాయకురాల్ని ఉద్దేశించి డెందానికి, అందంతోడైన ఆనందానికి అర్ధాన్ని తెలిపే జత ఉన్నప్పుడే అది పరిపూర్ణమవుతుందని పాడుతున్నాడు కథానాయకుడు. రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

శివధ్యానంలో ఉన్న భక్తుడి తపోనిష్టను భంగపరచలేని ఓ అప్సరస చివరికి తాను కూడా శివనామస్మరణతో అంతర్ధానమైపోవడం పాటలోని ప్రధానాంశం. అందుకుగాను ఓ పక్క ఓం నమశివాయ అంటూ చేసి మంత్రోచ్చారణను పాటమొత్తం వినిపింపజేస్తూ, మరోవైపు పాటను కొనసాగించే ప్రక్రియ ఈ పాటకు ప్రత్యేక అందాన్ని సమకూర్చిపెట్టింది. సాహిత్యపరంగా లోతుల్లోకి వెళితే శృంగార భావాలు విరుపులతో, మెరుపులతో, మైమరుపులతో పాటంతా విస్తరించుకొని ఉన్న జనావళిలో నిర్భయంగా స్వేచ్ఛగా పాడుకునేలా ఉంటుంది ఈ గీతం. భూకైలాస్ చిత్రం కోసం ఘంటసాల, పీసుశీల ఆలపించిన గీతం. రచన సముద్రాల రాఘవాచార్య. సంగీతం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం.

తన చెలి అందమైన మోమును చూసి నెలరాజు మొహం చాటేశాడట. పాటలు పాడే చిలుక కూడా మాటలు మానేసిందట తన నిచ్చెలి గొంతు విని. చిరుగాలికి సాగే శెలయేటి కిరటాలలా మధురానుభవం మధుమాసంలా శోభించిందంటూ ఆ జంట పాడుకుంటున్న ఈ పాటను కనకదుర్గ పూజ మహిమ చిత్రం కోసం జిక్కి పివి శ్రీనివాస్ ఆలపించగా తెరపై కృష్ణకుమారి కాంతారావు అభినయించారు. రచన జి కృష్ణమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఏమీ చేయకుండానే రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వమున్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటికలలు కంటున్నాడు. ఒకానొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్.
1: పిచ్చివాడా రాయైతేనేమి.

సువాసనకు అందానికి స్వచ్ఛమైన తెల్లని కాంతులీనే మల్లెపూలు నిర్మలత్వానికి ప్రతీక. అలా తెల్లని చీర మల్లెపూలు పెట్టుకున్న ఓ అమ్మాయి కల్లాకపటం ఎరుగని మనసు కోసం ఆ మనసులోని మమత తనను తాను సింగారించుకున్నానని చెబుతోంది. ఆ మమత ఎవరికోసమని ఆ ప్రియుడు అడిగితే దాపరికమెరుగని మనిషి కోసమని తన భావాన్ని ప్రకటిస్తుంది. నేలమీద ఒక్కటై సాగుతూ నింగిలో తారల్లా నిలిచిపోదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ గీతం 1965 విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యను శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన యువతలో నైపుణ్య శిక్షణ. తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ శ్రీ కె వేణుగోపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం

కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:01 దాటి 9 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.